ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈఎల్టీ ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:55 దాటి 58 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సాధన భక్తి సంగీత కార్యక్రమం ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమంలో శివానంద లహరి.

గిరగిర గిరగిర తిరుగుట తెలియగరాక సగమున గిరిసుత నగవున నిలబడి కనుగొనగా గిరగిర గిరగిర తిరుగుట తెలియగరాక సగమున గిరిసుత నగవున నిలబడి కనుగొనగా పొంగున చెందిన గంగా జలములు

0: సదాశివ సంధ్యాృత్యము సల్పుము దేవా శంభో శంకర సాంబ సదాశివ సంధ్యాృత్యము సల్పుము దేవా శంభో శంకర సాంబ సదాశివ సంధ్యాృత్యము సల్పుము దేవా.
1: ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివానందలహరి శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇలా 7:15 యోగమనే అదృష్టం, యోగాలోని అష్టాంగాల గురించి వివరించి చెప్తారు యోగా శిక్షకులు పి తిరుపతిరెడ్డి. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి

లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలి. ఎంపీడీఓ సుధీర్ కుమార్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఉంటది. అదైనాక పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 39వ భాగం. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి. ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇయాల పొద్దుగల 8:30 కథనం. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో రిహార్సల్ కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇక మీరు మెచ్చే, మీ వాళ్లకు నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే ఈ పొద్దుగల 8:45 నుండి 10 గంటల దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి సాయంత్రం 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పండి పాట ఇనండి కార్యక్రమానికి రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇయల సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షట్పేటకు చెందిన సాయి శిరీషతో జి జ్యోతి పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 ప్రసారమేటి గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడా మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజనలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత నార్నూర్ మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఏలటి గిరిపదం కార్యక్రమంలో ఇక రాత్రి 7:15 ప్రసారమేటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటది. ఆ తర్వాత రైతు అంతరంగంలో చేపలు పట్టడంలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెంకు చెందిన మామిండ్ల రవితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటది. రాత్రి 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:45 ముచ్చట పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట హిందీలో ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. ఇవి ఇయల ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఈ ఉదయం 7:15 సైబర్ నేరాలు అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం ప్రసారమవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్రే, డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ హై స్కూల్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే కోమలు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటించినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
3: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలు అబ్బుగా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్దికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి

0: అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 April 25 ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909 కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 July 20 కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26 ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24 వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవుదినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. संसदः प्रावृट् सत्रम् अद्यारभ्य अगस्तमासस्य 13 दिनाङ्कपर्यन्तं प्रचलिष्यति. 25 दिनानां सत्रेऽस्मिन् 21 उपवेशनानि भविष्यन्ति. सत्रे अनेकानि महत्वपूर्णानि विधेयकानि चर्चायै अङ्गीकरणाय च उपस्थापितानि भविष्यन्ति इत्यपेक्षते. अद्य लोकसभायां सर्वोच्चन्यायालयस्य न्यायाधीशानां संख्या संशोधनविधेयकं 20-26, राज्यसभा

0: राष्ट्रीय सम्मानस्य अपमान निवारणस्य संशोधन विधेयकं विंशति षड्विंशति उपस्थाप्येते। सहैव जन्म मृत्यु पंजीकरण संशोधन विधेयकं, आयकर संशोधन विधेयकं, सूक्ष्म लघु मध्यम उद्यम विकास संशोधन विधेयकं विंशति षड्विंशति चेत्येतानि अपि प्रावृट सत्रेस्मिन् उपस्थापितानि भविष्यन्ति। प्रावृट सत्रस्य पूर्वसंध्यायां ह्यः सर्वकारेण संसद भवने सर्वदलीयोपवेशनम् आहूतम्। सम्मेलनस्य अध्यक्षः रक्षामंत्री राजनाथ सिंहः आसीत्। अस्यां सभायां चत्वारिंशत् राजनैतिक दलानां पञ्चाशत् तोप्यधिकाः नेतारः उपस्थिताः आसन्। सभायाः अनन्तरं प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् संसदीय कार्यमंत्री किरेन रिजिजुः सर्वान् राजनैतिक दलान् संसदः कार्याचरणं निर्विघ्नं प्रचालयितुं प्रमुख विषयेषु रचनात्मक चर्चासु भागग्रहीतुं च आग्रहम् अकरोत्।
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं। मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था। लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात चुनेंगे और विपक्ष भी हमारे बात सुने।
0: लोकसभायाः अध्यक्षः ओम बिरला वर्यः ह्यः लोकसभायाः व्यापार परामर्श समितेः सभायाः अध्यक्षताम् अकरोत्। सभायां सर्वकारस्य प्रतिनिधि सदस्याः अपि च विभिन्नानां राजनैतिक दलानां च सदस्याः सत्रावधौ प्रस्तावितस्य विधेयकेषु अन्येषु च कार्येषु विचाराणाम् आदानं प्रदानं कृतवन्तः। श्री बिरला वर्यः रचनात्मक विचार विमर्शाणां सार्थक सहभागित्वस्य सर्वोच्च संसदीय परंपराणां पालनस्य च महत्त्वमपि अधोरेखितवान्। दिल्ल्यारक्षिबलेन स्पष्टीकृतं यत् अद्य आरभ्यमाणस्य संसद सत्रस्य दृष्ट्या नवदिल्लीमण्डले कस्यापि विरोधयात्रायाः प्रदर्शनस्य च अनुमतिः न प्राप्तास्ति न प्रदत्तास्ति। सामाजिकांतरजालीय पटले दलेन उक्तं यत् अस्मिन् क्षेत्रे भारतीय नागरिक सुरक्षा संहिता 23-2003 धारा 63-100 अनुवर्तितास्ति। अतः जंतर मंतर क्षेत्रं विहाय अस्मिन् क्षेत्रे 5 वा 5 अधिकानां जनानां विरोधयात्राः शोभायात्राः प्रदर्शनानि सभाः च कठोरतया निषिद्धाः सन्ति इति। दिल्ल्यारक्षकैः सर्वे नागरिकाः विधेः सम्मानं कुर्वन्तु, कस्यापि अनधिकृत सभायां पदयात्रायां च भागं न गृह्णन्तु, सार्वजनिक शान्तिं सुरक्षां च रक्षयितुं सहयोगं कुर्वन्तु इति प्रार्थितमस्ति। भोपालनगरस्य समीपे ऐतिहासिके जगदीशपुरे आयोजिते विशेषसभायां मध्यप्रदेशस्य मन्त्रिमण्डलेन यूनिफार्म सिविल कोड UCC इति विधेयकं स्वीकृतम्। वार्ताहरान् सम्बोधयन् मुख्यमंत्री मोहन यादवः अवदत् यत् UCC सर्वेभ्यः समुदायेभ्यः समानावश्यकान् अधिकारान् च प्रदातुं शक्नोति। सः अवदत् यत् UCC विधेयकं नागरिकान् आधारभूत अधिकारान् न उल्लङ्घयति इति। अपि च फीफा विश्वकप क्रीडायां स्पेन देशः अतिरिक्त समये गतविजेता अर्जेंटीना देशं 1-0 इत्यंकेन पराजित्य 26-2000 वर्षस्य फीफा विश्वकप विजेता अभवत् इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम खम्मन जिल्ला समाचार लेख विंटारु मीकु अंदिस्तारु श्री BVRR फणिकुमार।
3: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన, మంత్రుల పర్యటనతో జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. అలాగే రాష్ట డీజీపీ జిల్లాలో పర్యటించి పోలీసులకు దశా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. రాజకీయంగా పాలమూరు ప్రాణమైతే రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయలా పనిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల ముగింపును పురస్కరించుకుని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సభా వేదికపై చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,000

0: 9 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అనంతరం హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధిర నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరడంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో జరిపిన భూదార్ సర్వేకు సంబంధించి గ్రామస్తులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను, జిల్లాలో జరిగిన అభివృద్దిని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో గత వారం వరకు 12.42 లక్షల మందికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఆ ఫారాల్లో వివరాలు నింపి 5.80 లక్షల మంది బీఎల్ఓలకు తిరిగి ఇచ్చారు. వాటిని బీఎల్ఓలు డిజిటలైజేషన్ చేశారు. ఇప్పటి వరకు 46.66% మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్ఏలకు తిరిగి ఇచ్చేందుకు ఈ నెల 24 వరకు మాత్రమే తుది గడువు ఉంది. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఆయా డీజీపీలు ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు 2029 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తామన్నారు. గంజాయి రవాణాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన ముఖద్వారంగా ఉందని, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కట్టడి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు సమస్య సమసిపోతుందన్నారు. శాసనసభ లైబ్రరీ చైర్ పర్సన్ గా ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి నియమితులయ్యారు. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీల్లో చైర్పర్సన్లుగా, సభ్యులుగా వ్యవహరించేందుకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో తనను లైబ్రరీ చైర్పర్సన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులకు ఎమ్మెల్యే రాగమయ్యి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగుబడి సాయంగా జిల్లా రైతులు 3,42,351 మంది ఖాతాల్లో రైతు భరోసా పథకం ద్వారా 428.43 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు 7వ తేదీ నాటికి 8 ఎకరాల భూమి కలిగిన 3,33,743 మంది రైతుల ఖాతాల్లో 367.29 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇక ఈ నెల 10వ తేదీన చింతకాని మండలంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మిగిలిన రైతులు 8,608 మంది ఖాతాల్లో 61.14 కోట్ల రూపాయలు జమ చేశారు. కాగా అన్నదాతలు రైతు భరోసా ద్వారా అందిన సాయాన్ని వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి పుల్లయ్య సూచించారు. స్వయంభూ పుణ్యక్షేత్రం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు గత శుక్రవారం మహాకుంభాభిషేకంతో ముగిశాయి. ఈ క్రతువును దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని హస్విత 5 విభాగాల్లో పాల్గొని మొత్తం 4 పతకాలు సొంతం చేసుకుంది. అందులో 2 స్వర్ణాలు కూడా ఉన్నాయి.
1: ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
2: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
1: अलगे లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
3: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
1: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

అంబటాన్ల సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

గెలిచే వరకు పోరాడి ఓడిన వారికి ఓటమి ఒక పాఠం అవుతుంది. ముందే వెనకడుగు వేసిన వారికి అదే ముగింపు. అందుకే గెలిచే వరకు పోరాడండి, విజయం సాధించండి. మీ పయనంలో మీతో పాటు ప్రయాణం చేస్తూ మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని ప్రతిరోజు వినిపిస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరి ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం, యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలి ఎంపీడీఓ బి సుధీర్ కుమార్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపతి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనం, సప్తమి, హస్త నక్షత్రం, సోమవారం. వాతావరణ సూచన: పొదగలటి పూట ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. దినంలా ఆకాశం మేఘావృతమై ఉండి వాన పడే అవకాశం ఉన్నది. గాలిలో తేమ 85% ఉండొచ్చు. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడు విందాం.

0: నమస్కారములు. నా పేరు డాక్టర్ సురేష్, పశువైద్యాధికారి ఆదిలాబాద్. ముఖ్యంగా నీలి నాలుక వ్యాధినే మూతి పుండ్లు అంటుంటారు. అదేవిధంగా ఈ మూతి వాపు ఈ పేర్లతోని మనము పిలుస్తుంటాం. కాబట్టి ఈ మూతి పుండ్లు అనేటువంటివి, మూతి వాపు అనేటువంటిది ఎందుకు వస్తాయంటే, గొర్రెలలో ఏవైతే వైరస్ ఉంటుందో ఆ వైరస్ వల్ల నోట్లో పెదవుల పైన పొక్కులు రావడము, వాపు రావడము, అదేవిధంగా గొర్రెలకు జ్వరం, విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. 104 నుండి 105 డిగ్రీల సెంటిగ్రేడ్ జ్వరం ఉంటుంది. అదేవిధంగా అవి నీరసించి మేత తినకపోవడము, విరేచనాలు, అదేవిధంగా ఈ 4-5 రోజుల తర్వాత గొర్రెలు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఎప్పుడైతే దోమలు ఎక్కువగా పెరుగుతాయో, మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో ఎక్కువగా వస్తుంటుంది ఈ వ్యాధి. ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గోమారులు కూడా ఎక్కువగా ప్రబలుతాయి కాబట్టి దీని ద్వారా మనకు ఆగస్టు నుండి నవంబర్ మాసం వరకు ఎక్కువగా ఈ నీలి నాలుక వ్యాధి గొర్రెలలో వస్తుంటుంది. ముఖ్యంగా మనకు ఏదైతే గొర్రెల్ని మనము ఉంచుతామో ఆ పాకలలో దోమలు గోమారులు కాకుండా మనము వేప ఆకుతోని మనం పొగ పెట్టుకుంటుండాలి. ఈ కాలంలో వాటిని ఈ గోమారులు దోమలు రాకుండా ఎప్పుడైతే మనం ఉదయం గాని సాయంత్రం గాని వాటిలలో పాకలో పొగ పెట్టినట్లయితే ఈ వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ గోమారులు పిడుదలకు మందు కూడా దొరుకుతుంది. ఒకటి సైపర్మెత్రిన్ అనేటువంటి మందు లేదా బ్యూటాక్స్ అనేటువంటి మందుని ఆ గొర్రెలకు నీటి తొట్టెలో నీరు పోసి ఆ మందుని అందులో వేసి వాటిని ముంచడం అనేటువంటిది చేయాలి. ముంచినట్లయితే వాటికి ఉన్న గోమారులు దోమలు అనేటువంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నోట్లో కానీ కన్నులలో కానీ పోకుండా ఈ మందుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మందుని స్ప్రే కూడా చేసుకోవచ్చు పాకలో. ఈ గోమారులు పిడుదలు ఈ వీటి యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి సైపర్మెత్రిన్ కానీ బ్యూటాక్స్ మందుని కానీ వాడుకొని దోమల వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలి.
1: గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ చెప్పిన సలహా అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు, విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే అంతర్జాతీయ చంద్రుని దినోత్సవం, అంతర్జాతీయ చెస్ దినోత్సవం, ఇంకా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ జయంతులు ఈరోజు. ఇంకా మరి ఇలా ప్రతి సంవత్సరం జూలై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. 1969 అపోలో 11 మిషన్లో భాగంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై తొలిసారిగా అడుగుపెట్టిన చారిత్రాత్మక ఘనతకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా ప్రకటించింది. అంతరిక్ష అన్వేషణ, ఇంకా సుస్థిర చంద్రుని వినియోగంపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టం, యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి ప్రసంగం ఇప్పుడిందాం.

ఈ యమంలో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అవి ఐదు ఉన్నాయి. ముఖ్యంగా అహింస, సత్యం, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి ఈ ఐదు ఉన్నాయి యమం లోపట. అదేవిధంగా నియమం లోపట శౌచము, సంతోషం, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అని ఐదు ఉన్నాయి. ఈ పదింటిని మనం గనక పాటించినట్లయితే, యమాన్ని గనక పాటిస్తే చక్కగా సమాజ అభివృద్ధి జరుగుతుంది. సమాజం లోపల అల్లకల్లోలం ఉండవు, సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా జీవించగలుగుతారు. అదేవిధంగా మరి ఈ నియమాన్ని పాటించినట్లయితే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. వ్యక్తిగతంగా తనకున్నటువంటి రోగాల్ని దూరం చేసుకొని తను సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి వీటిని తప్పకుండా మరి ఆచరిస్తూ ఆత్మసాక్షాత్కారం పొందాలని చెప్పి అష్టాంగ యోగం లోపల పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. అయితే ఇవి రెండూ కూడా ఈ యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఏవైతున్నాయో వీటిని హఠయోగంగా చెప్పడం జరుగుతుంది. మిగతా ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి వాటిని రాజయోగంగా చెప్తారు. కొద్దిమంది ఈ కింద ఉన్నటువంటి సమాధి మరి ధ్యానము, ధారణ వీటిని ఆచరిస్తూ వీటిని రాజయోగంగా సాధన చేస్తూ ఉన్నారు. ఇవి రెండూ కూడా ఒకే నాణమునకు ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివి. బొమ్మ లేకుండా, బొరుసు లేకుండా బొమ్మ ఆ నాణ్యం పనికి రాకుండా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇవి రెండూ కూడా ఒకే నాణమునకు ఉన్నటువంటి బొమ్మ, బొరుసు లాంటివి అని చెప్పి చెప్తారు పతంజలి మహర్షి. అయితే ఈ యమములో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, యమాహ. కాబట్టి ఈ యమములో ఉన్నటువంటి వాటిని మనం తప్పకుండా ఆచరించాలి, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా నియమం లోపల శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి ఐదు, ఈ ఐదింటిని కూడా మనం తూచ తప్పకుండా పాటించాలి. ఈ యోగ సాధన చేసేటప్పుడు వీటిని మనసులో పెట్టుకొని మనము చేయాల్సి ఉంటుంది. ఇక ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం అంటే ఒకే స్థితిలో పట మనం సుఖంగా స్థిరంగా కదలకుండా ఒక 3 నిమిషాల నుండి ఒక 30 నిమిషాల వరకు లేదా 3 గంటల వరకైనా మనం కూర్చోగలిగితే, ధ్యాన ముద్రలో పట చక్కగా కూర్చోగలిగినట్లయితే అది అప్పుడే ఆసనం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ ఆసనం సిద్ధించాలంటే వాటికి సంబంధించినటువంటి ఆసనాలని బాగా వేస్తూ శరీరాన్ని దార్ఢంగా బలంగా తయారు చేసుకొని ఈ ప్రాణాయామాల ద్వారా మనసును ఏకాగ్రచిత్తం చేసుకుని మనము చేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ప్రాణాయామం, ఈ ప్రాణాయామం అంటే తస్మిన్ స్వతి శ్వాస ప్రశ్వాస యోర్ గతి విచ్ఛేద ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మనము సాధారణంగా చేసేటువంటి శ్వాసల్ని, శ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని విడమర్చి అవి ఎంత దూరం శ్వాస వెళ్తుంది, ఎంత లోపల ఎంతసేపు మనం ఆపగలుగుతున్నాం, బయట ఎంతసేపు ఆపగలుగుతాం, ఈ విధమైనటువంటి బంధాల్ని చేస్తూ చేసేటువంటిదే ఈ యొక్క ప్రాణాయామం. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షోభవేత్. ప్రాణాయామాన్ని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి మలినాలు వెళ్ళిపోయి మనము పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి, మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా అగ్నికి ఆహుతవుతాయి అని చెప్పి పతంజలి మహర్షి చెప్తున్నారు. అదేవిధంగా ఐదవది ప్రత్యాహారం అంగం. ఈ ప్రత్యాహారము ఈ జ్ఞాన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వాభావిక పనులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కళ్ళు, చెవి, ముక్కు, ఇవి సాధారణంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మన మనసును వెనక్కి మరల్చుకోవడమే ప్రత్యాహారం. ఎప్పుడైతే వాటిని మనం వెనక్కి మరల్చుకుంటామో మనకి కోరికలు, ఆలోచనలు అనేవి దూరమవుతుంటాయి. ఆరవది ధారణ. ఒకే విషయంపై ఏకాగ్రత నిలుపుటకు మనము ధారణ అంటాం. ఈ ఆసనాలతో మన దేహాన్ని పదునుపరుచుకొని బలంగా తయారు చేసుకొని మరి ప్రాణాయామంతో బుద్ధిని, మనసును సున్నితం చేసి ప్రత్యాహారంతో ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఏకాగ్రతను మనము పెంచుకొని చేసేటువంటి దానికే ధారణ అని పేరు. కాబట్టి ఇక ఏడవది వచ్చి ధ్యానం. ఒకే విషయం మీద మన మనసును కేంద్రీకరించి దాన్నే మనము తదేకంగా స్మరిస్తూ ఉండడమే ధ్యానము అంటాం. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి మనము విని ఉన్నాం. దాన్ని సాధన చేయడం ద్వారా అది జరుగుతుంది. చివరికి 8వది సమాధి స్థితి. ఒకే విషయంపై మనము చిత్తాన్ని ఏకాగ్రం చేసి అనగా సాధకుడు దేహాన్ని మరి ఇంద్రియాలను నిద్రావస్థ వలె లీనం చేసుకోవడానికే సమాధి స్థితి అంటారు. ఈ ధ్యాన స్థితి ధ్యానము, ధ్యానం చేసేవాడు, ధ్యానానికి సంబంధించినటువంటి విషయం ఈ 3 వేరువేరుగా ఉన్నప్పటికీ సమాధి స్థితులు ఈ 3 ఒకటిగానే ఉంటాయి. కాబట్టి ఇది సమాధి స్థితి. అయితే వీటిని ఈ విధంగా మనము ఈ 8 అంగాలు ఏవైతున్నాయో వీటిని సాధన చేస్తూ ప్రతిరోజు మనం నియమబద్ధంగా మనము ఆచరించవలసిన నియమాలను ఆచరిస్తూ మనం యోగ సాధన చేసినట్లయితే తప్పకుండా మనకి పొందగలిగినటువంటి లాభం జరుగుతుందని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పారు. దాన్ని తప్పకుండా సాధకులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దీనివల్ల మంచి ఏకాగ్రత జరుగుతుంది,
మంచి మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ నిబంధనలు సూచనలను తప్పకుండా విని ఆచరించవలసిందిగా కోరుతూ, ఉదయం మనము 4:30 నుండి 5 గంటల వరకే మనం చక్కగా నిద్రలేసి లేచిన వెంటనే 1/2 లీటరు లేదా 1 లీటర్ వరకు చక్కగా నీళ్లు త్రాగి ఆ నీటిని మనము తాగిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఇటు అటు తిరిగినట్లయితే వెంటనే మనకు మలబద్ధకం దూరం అవుతుంది, కాన్స్టిపేషన్ తొలగిపోతుంది. కాబట్టి ఈ మలమూత్ర విసర్జన ఈ జరగాలంటే ముందుగా మనము ఈ గోరువెచ్చటి లీటర్ వరకు నీటిని త్రాగి మనం చేసినట్లయితే తప్పకుండా మలబద్ధకం దూరం అవుతుంది. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు, పక్కన ఒక చెంబు గ్లాసు తప్పకుండా పెట్టుకొని ఆ చెంబే నీళ్ళు తాగేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు, ఎందుకంటే మనం గ్రైండర్లో నూకలు వేసే విధంగా అయితే వాటిని నీళ్ళు పోసి తిప్పితే ఏ విధంగా అయితే పిండి అవ్వదు, అదేవిధంగా మనము అన్నం తింటూ ఆ నీటిని త్రాగడం వల్ల పొట్టు లోపల ఆహారం జీర్ణం అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో నీళ్లు త్రాగరాదు. యోగాభ్యాసం చేసిన తర్వాత మరి సాధన గనక చేస్తే చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు మనం తినకూడదు, స్నానం కూడా చేయకూడదు. 15-20 నిమిషాల తర్వాతనే స్నానం చేయాలి. ఒకవేళ తాగాలనుకుంటే మనం 15-20 నిమిషాల ముందే టీ కానీ పాలు కానీ పండ్లరసం కానీ కొద్దిగా తీసుకొని మనం 15-20 నిమిషాల తర్వాతనే సాధనకు పూనుకోవాలి. ఒకవేళ దాహం కనుక బాగా వేసినట్లయితే ఒక గుక్కెడు నీళ్లు బుక్కెడు మాత్రమే మింగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత యోగ సాధన చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు రాత్రిపూట ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్యలో కనీసం 2 గంటల వ్యవధి అవసరం ఉంటుంది. ఎందుకంటే తిని పడుకున్నట్లయితే ఆహారం అలాగే ఉండి కొవ్వు పేరుకుంటుంది. ఎప్పుడైతే జీర్ణమై మనము పడుకుంటామో మనకు చక్కటి నిద్ర వస్తుంది, ఆ యొక్క కొవ్వు పెరగకుండా ఉంటుంది, ఒళ్ళు పెరగకుండా ఉంటుంది. కాబట్టి నిద్రపోయే సమయం లోపల 1-2 గంటలు భోజనానికి నిద్రకు మధ్యలో వ్యవధి ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోజన సమయం లోపల మనం ప్రశాంతంగా ఉండి భోజనం చేయాలి, కానీ మధ్య మధ్యలో మాట్లాడుతూ తర్వాత టీవీ చూస్తూ చేయడం వల్ల అందులో వచ్చేటువంటి ఆ భయంకరమైన దృశ్యాలు చూడడం వల్ల దాన్ని మనం చూస్తూ చూస్తూనే భోజనం మానేసి అటువైపు చూసి ఆ అనేటువంటి ఒక భయానికి మనం లోనైతాం. ఆ భయానికి లోనైనప్పుడు వచ్చేటువంటిది ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటివి. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనము ఆ టీవీని కట్టేయడం చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటిని చూస్తూ బాధపడకూడదు. భోజనం చేసిన తర్వాత కూడా కనీసం 10 నిమిషాలు నడవడం, 5 నుంచి 10 నిమిషాలు మనము వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి. యోగ సాధకులందరూ కూడా ముఖ్యంగా ఈ వజ్రాసనం మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఆసనాలు చెప్పేటప్పుడు ఈ ఆసనం గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు కూడా లాభాలు చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం భోజనం చేసిన తర్వాత 5-10 నిమిషాల వరకు వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి.

0: యోగమనే అదృష్టం, యోగాలోని అష్టాంగాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం అది.
1: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నింట. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలి, ఎంపీడీఓ సుధీర్ కుమార్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
3: పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ. ప్రతిరోజు ఓ తపస్సుల సాధనలో నిమగ్నమైతే తప్ప ప్రభుత్వ కొలువులు సాధించలేని పరిస్థితి. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తేనే అనుకున్న లక్ష్యం చేరుకునేటందుకు మనకు అవకాశమున్నది. ఇంకా గవర్నమెంట్ బళ్లలో చదివితే తొందరగా ఉద్యోగం రాదు అన్న పరిస్థితి కూడా కొందరిలో అనుమానం ఉంటుంది. ఇంకా పెళ్లైన తర్వాత కూడా చదవడం కష్టము, జాబ్ తెచ్చుకోవడం అది గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం చాలా కష్టతరమైన విషయం అని అంటుంటారు. మరి ఈ రెండు పోటీలను తట్టుకుని, అంటే గవర్నమెంట్ బడిలో చదువుకొని పెళ్లైన తర్వాత కూడా ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలను ఉంచుకొని ఉద్యోగాన్ని చేస్తూ ఒక ఉద్యోగాన్ని సాధించారు, అది సింగరేణిలో జాబును చేస్తూ ఉన్నత ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నికైనటువంటి బి సుధీర్ కుమార్ గారితో మనం ముచ్చట పెడదాము. నమస్తే అండి సుధీర్ గారు.
4: నమస్తే మేడం.
3: ముందుగా కంగ్రాచులేషన్స్, మీరు ఎంపీడీఓగా సెలెక్ట్ అయినందుకు.
4: థ్యాంక్ యూ మేడం.
3: జాబును సంపాదించారు, అభినందనీయమే, చాలా సంతోషకరమైన విషయం. అయితే ముందుగా మీ గురించి చెప్పండి.
4: నా పేరు సుధీర్ కుమార్. మాది ధర్మారం గ్రామం, భీమదేవరపల్లి మండలం, ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది మేడం. నేను మా ఫ్యామిలీలో 3 పిల్లలం, మా 2 చెల్లెళ్ళు, నేను, మా అమ్మా నాన్న నార్మల్ గా వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉస్నాబాద్ లో చదివాను, తర్వాత బీటెక్ వరంగల్ కిట్స్ కాలేజీలో చేయడం జరిగింది. అప్పటి నుంచి యూపీఎస్సీ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తర్వాత నాకు ఈ జర్నీలో ఎన్నో జాబ్స్, ఒడిదొడుకులు అయినప్పటికీ సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నాకు యూపీఎస్సీ రాలేదు కాబట్టి, నాకు మళ్ళీ అలాంటి ఉద్యోగం మళ్ళీ ఒక అవకాశం గ్రూప్ 1 ఇచ్చింది కాబట్టి, సో నేను గ్రూప్ 1 గట్టిగా ప్రిపేర్ అవడం జరిగింది. ఆ గ్రూప్ 1 లో నాకు ఎంపీడీఓ ఉద్యోగం రావడం జరిగింది మేడం. తెలుగు మీడియంలో రాశాను. ఇది మేడం క్లుప్తంగా నా గురించి.
3: ఓకే, తెలుగు మీడియంలో అంటే రాయడం కూడా కష్టమే అని మనకు వెనుకకి లాగే వాళ్ళు ఉంటారు, అలాగే మీరు ఉద్యోగాన్ని చేస్తూ చదవాలని కంకణం కట్టుకున్నారు, ఎలా వీలైంది, మీ ప్రయాణం ఎలా సాగింది?
4: మేడం ఫస్ట్ నుంచి మనకేంటి అంటే, చిన్నప్పటి నుంచి మనం ఇది చేయలేము, పూర్వర్గాల నుంచి వచ్చినప్పుడు ఏంటి అని అంటే జూనియర్ అసిస్టెంట్ చాలు, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చాలు, సరిపోతుంది అని చెప్పేవాళ్ళే ఎక్కువ తప్ప ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. సో మనం ఎందుకు చేయకూడదు? బీటెక్ మనం చేసినప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ నాకు ఉద్యోగం వచ్చినప్పటికీ మనం వెళ్ళలేదు. ఎందుకు అని అంటే, ఒక ఉన్నతమైన జాబ్ లో ఉంటే మనము, మన ఫ్యామిలీ బాగుపడుతుంది, అలాగే నాలాంటి పొజిషన్ లో ఉన్నటువంటి విద్యార్థులకు, లేకపోతే ఎలాంటి అభ్యర్థులకు మనము ఇన్స్పిరేషన్ గా ఉంటాము, సమాజానికి ఎంతో కొంత సేవ చేయొచ్చు అని చెప్పి నేను యూపీఎస్సీ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవడం జరిగింది మేడం. తర్వాత నాకు ఎంపీడీఓ జాబ్ రావడం జరిగింది మేడం.
3: ఓకే, ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిండ్రు ఈ జాబ్? అంటే ఇప్పుడు మీరు సింగరేణిలో ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు కదా, దాన్ని కంటిన్యూ చేస్తూ చదివారా, ఎలా?
4: మేడం అది మీకు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా నాకు సింగరేణి జాబ్ రాకముందు నాకు పెళ్లి కావడం జరిగింది. నా పెళ్లి అయిన తర్వాత నేను చిన్న చిన్న జాబ్స్ చేశాను. అంటే ఆ జాబ్స్ చేసినప్పుడు నా వైఫ్ తను వర్క్ ఇన్స్పెక్టర్ గా రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో వర్క్ ఇన్స్పెక్టర్ చేసింది, కాంట్రాక్ట్ బేసిక్ లో. తను నన్ను చదివించింది మేడం. తల్లిదండ్రుల శ్రమ ఎంతుందో నా భార్య శ్రమ కూడా అంతే ఉంది. నా భార్య జ్యోతిర్మయి. సో తను లేకుండా ఈ ఉద్యోగం రాలేదేమో. తల్లిదండ్రులు ఎంతైతే నాకు చేశారో, తల్లిదండ్రుల కంటే ఎక్కువ నా భార్య నన్ను చదివించింది. ఇది నాకు గొప్పగా చెప్తాను, నా భార్య నన్ను చదివించింది.
3: వెరీ గుడ్. ఓకే, తన శ్రమ అధికంగా ఉందన్నట్టు.
4: అవును మేడం. తను ఏంటి అని అంటే, ఇద్దరము యాక్చువల్గా మేము లవ్ మ్యారేజ్ మేడం మాది. సో సొసైటీలో మా మామ తను హెడ్ కానిస్టేబుల్. సో ఒక ఉద్యోగ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఇద్దరికి ఉద్యోగం లేకుంటే సమాజంలో ఎలాంటి హ్యూమిలియేషన్ ఉంటుంది అని తెలుసు కాబట్టి ఇద్దరం ఏదో ఒక పెద్ద జాబ్ కొట్టాలనే కసితో ఉండేది మేడం. తను ఏడబ్ల్యూ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి రాలేదు మేడం. సో ఇద్దరిట్ల ఎవరో ఒకరు ఈ చిన్న చిన్న జాబ్లు వద్దు, మనం మంచిగా నిలబడాలి సమాజంలో అని చెప్పి ప్రిపేర్ కావడం జరిగింది. తనే నన్ను ప్రోత్సహించింది మేడం.
3: వెరీ గుడ్ అయితే ఇద్దరు సాఫ్ట్వేర్లే అన్నమాట.
4: తను బీటెక్ సివిల్ మేడం.
3: ఓకే, అదే మీరు కూడా బీటెక్ కంప్యూటర్స్ కిట్స్ లో చేశారు, అప్పుడే పరిచయం అన్నమాట.
4: అవును మేడం.
3: అప్పటికి అంటే సాఫ్ట్వేర్ జాబ్ వద్దనుకున్నారు మీరు?
4: అవును మేడం.
3: అలా ఎందుకు
4: అంటే నేను పెరిగిన నేపథ్యం, ఎందుకంటే నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను మేడం. సో ఈ నేపథ్యం అనేది ఇప్పుడు నేను ఎస్ఆర్ శంకరన్ గారు నాకు ఆయన స్ఫూర్తి మేడం. అంటే ఎస్ఆర్ శంకరన్ గారు చేసిన శ్రమ ఏంటంటే ఆయన ఒక్క డెసిషన్ తోని పేద విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లాంటి స్కూల్స్ ను పెట్టి ఎందరో నాలాంటి పేద విద్యార్థులు చదివి ఇంతమంది పైకి వచ్చారు. సో నా వంతుగా నేనేమన్నా చేయొచ్చు కదా. సో ఆయన ఒక్క శ్రమ వల్ల ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్నో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఎన్నో ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ఒక వ్యక్తి ఒక దార్శనికతతో ఒక మంచి డెసిషన్ తీసుకుంటే పేద కుటుంబాలు ఎన్నో బాగుపడుతున్నాయి. సో మనం కూడా ఎంతో కొంత చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వైపు వచ్చాను మేడం.
3: ఓకే, సేవ చేయాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ రంగాన్ని వదులుకున్నారు.
4: అవును మేడం.
3: ఆ తర్వాత సింగరేణి లో జాబ్ వచ్చింది.
4: అవును మేడం.
3: అది కూడా మనం చదివి రాయాల్సి ఉంటుంది కదా.
4: అవును మేడం.
3: దానికి ఎట్లా కష్టపడ్డారు
4: మేడం? అంతకుముందు సింగరేణి జాబ్ ముందు నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, గ్రూప్ 4 పంచ సెక్రటరీ 0.25 మార్క్స్ తో వెళ్ళింది. తర్వాత ఆర్ఆర్బి మనకు లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 నాలుగు ఎగ్జామ్స్ ఉంటాయి మేడం. అన్నిటికి సెలెక్ట్ అయ్యి ఏ నాలుగు ఉద్యోగాలు రాలేదు. నాగ్పూర్కి వెళ్ళి రాశాను, నెల్లూరుకి వెళ్ళి రాశాను, మహారాష్ట్రలో అమరావతికి వెళ్ళి ఎగ్జామ్ రాశాను, ఏ ఉద్యోగం రాలేదు. సో ఇలాంటి టైంలో నాకు ఏదో ఒక జాబ్ కొట్టాలి, ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్, అంటే నాకు ఫ్యామిలీ తరఫున ప్రెషర్ లేదు, బయట సమాజం నుండి ఇంకెప్పుడు వస్తుంది ఈ వెక్కిరింపులు కావచ్చు, అవహేళనలు కావచ్చు. ఇక్కడ మన గమ్యం వైపు మనం నడుస్తున్నప్పటికీ నా ఇప్పుడు నేను సమాజంలో నిలదొక్కుకోవాలంటే ఒక చిన్న జాబ్ అవసరం. సో అలాంటి పరిస్థితుల్లో నాకు సింగరేణి అనే ఒక నోటిఫికేషన్ పడింది మేడం. సో అది రాయడం జరిగింది, నాకు ఆ ఉద్యోగం వచ్చింది మేడం. అప్పుడు నిజంగా ఒక కొసమెరుపు లాంటి, ఎడారిలో ఒక నీటి చుక్కలాగా నాకు ఉద్యోగం వచ్చింది మేడం.
3: అప్పుడు వచ్చినప్పుడు సంతోషం అది వేరే. ఆ తర్వాత కూడా అంటే ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపన ఉండింది, పోలేదట్టు?
4: అవును మేడం.
3: ఆ తర్వాత జాబ్ చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు
4: అందులో? 2.5 ఇయర్స్ చేశాను మేడం.
3: అంటే అక్కడ చేస్తూ మీరు చదువుని కంటిన్యూ చేసిండ్రు?
4: అవును మేడం.
3: అంటే ఆపలేదు ఇక మీది?
4: అవును మేడం.
3: ఆ తర్వాత వచ్చిన జాబులు అన్నిటికీ అప్లై చేస్తూ?
4: అప్లై చేశాను. ఆ టైంలో ఆ ఎగ్జామ్ సింగరేణి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది మేడం తెలంగాణ. అందులో కూడా గ్రూప్ 4 ఉద్యోగం వచ్చింది, బట్ నేను ఆ వచ్చినప్పటికీ వెళ్ళలేదు. ఎందుకు అంటే యాక్చువల్ గా నాకు ఉద్యోగం రాకముందు ఉండే మేడం, నాకు జేపీఎస్ జస్ట్ అంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ 0.25 మార్క్స్ తో పోయింది. అప్పుడు తర్వాత నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 3-4 నెలలకు చాలా మంది జైన్ కాక అవన్నీ బ్యాక్లాగ్ అయిపోయినాయి మేడం. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకోసమే నా గ్రూప్ 4 లో నాకు జాబ్ వస్తుంది నా జీఆర్ఎల్ కు బట్టి. కానీ నేను వెళ్తే నాలాంటి ఇంకో వ్యక్తి ఇది బ్యాక్లాగ్ అయిపోతుంది కదా, ఇంకో కుటుంబంకు ఒక జాబ్ అందకుండా పోతుంది కదా అని చెప్పి నేను నా ఫ్రెండ్ సతీష్ ఇద్దరం ఎడిషన్ తీసుకుని మాకు జాబ్ వచ్చినప్పటికీ మేము వెళ్ళలేదు మేడం.
3: ఇద్దరికి జాబ్ వచ్చింది?
4: అవును మేడం, వదులుకున్నాం అది గ్రూప్ 4.
3: ఓకే, మీ వల్ల రెండు కుటుంబాలకి జాబ్ వచ్చింది అన్నట్టు?
4: అవును మేడం, అది నాకు సంతోషం ఇస్తుంది ఎప్పటికైనా.
3: అదే, ఆ తర్వాత గ్రూప్ 4 తర్వాత?
4: గ్రూప్ 4 తర్వాత రెగ్యులర్ గా నేను సింగరేణి లో జాబ్ చేయడము, ప్రతిరోజు 6 కి లేవడము, మార్నింగ్ 8:30 వరకు చదవడము, మళ్ళీ ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్ళడము, ఈవినింగ్ మళ్ళీ 5:30 కల్లా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిఫ్రెష్మెంట్ అయిన తర్వాత మళ్ళీ 6:30 మళ్ళీ ప్రతిరోజు 12 వరకు చదివేవాడిని మేడం. అలా 2.5 ఇయర్స్ అదే అలానే చేశాను. మెయిన్స్ 3 సార్లు ప్రిలిమ్స్ మనకు జరిగింది మేడం, మీకు ఐడియా ఉంది. 2022, 2023, 2024 ఈ 3 టైమ్స్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యి ప్రిపేర్ అవుతూ వస్తున్నాను, ప్రతిసారి 2 సార్లు లీవ్స్ పెట్టాను మెయిన్స్ కోసము. అలా మనకు ఆర్థికంగా కూడా చాలా ట్రబుల్ ఉండేది, బట్ అయినప్పటికీ నా భార్య ఇచ్చినటువంటి ప్రోత్సాహం కావచ్చు, నా తల్లిదండ్రుల యొక్క దీవెనలు కావచ్చు, ఫైనల్ గా అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకున్నాను మేడం.
3: ఓకే, అంటే స్థిరమైన ప్రణాళికతో సిలబస్ పై అవగాహన, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు, మిమ్మల్ని చూస్తుంటే అది అర్థమవుతున్నది. మరి కోచింగ్ అట్లా వెళ్ళారా, లేకపోతే మీరు ఇంట్లోనే చదువుతున్నా అన్నారు, మీకు అది ఎలా సాధ్యమైంది?
4: మేడం నేను ఫస్ట్ నుంచి కోచింగ్ అంటే నేను టెస్ట్ సిరీస్ రాశాను మేడం, ఎప్పుడంటే 2024 ఎగ్జామ్ అప్పుడు టెస్ట్ సిరీస్ రాయడం జరిగింది. అంతకుముందు టెస్ట్ సిరీస్, అలాగే నాకు కొందరు మా ఫ్రెండ్స్ అందరం గ్రూప్ గా చదివేవాళ్ళం మేము, మా ఫ్రెండ్స్ కరెక్ట్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్ గా డిస్కస్ చేసుకోవడము ఇలా చేసేవాడిని మేడం. మళ్ళీ నాకు ఇంకొక

0: ఇప్పుడు నాకు కొంచెం హెల్ప్ అయింది మేడం.
1: ఓకే, ప్లస్ పాయింట్ అయింది. సో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ అయ్యారన్నమాట.
0: అవును మేడం.
1: ఓకే, ఇప్పుడు లీవ్ పెట్టుకున్నా అన్నారు, ఎన్ని నెలలు పెట్టుకున్నారు లాస్ట్ మూమెంట్ లో?
0: లాస్ట్ మూమెంట్ లో 6 నెలలు లీవ్ పెట్టాను మేడం.
1: ఓకే,
0: 2 టైమ్స్ పెట్టాను అలా.
1: ఓకే, ఇప్పుడు ఎంపీడీఓ సాధించే ముందు 6 నెలలు పెట్టారు.
0: 6 నెలలు
1: కూడా నిరంతర శ్రమ, కఠిన శ్రమ అనేది ఉండింది. ఎన్ని గంటలు చదివే వాళ్ళు లీవ్ పెట్టుకున్న తర్వాత?
0: మేడం లిటరల్ గా చెప్పాలి అని అంటే నేను ఒక డేలో ఒక 4 to 5 అవర్స్ పడుకునేవాడిని మేడం. అంతే, జస్ట్ నిద్రకి ఒక 4 to 5 అవర్స్ స్పెండ్ చేసేవాడిని. అంటే పీక్ టైంలో అక్టోబర్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం మాకు. సో ఈ అక్టోబర్ టైంలో సెప్టెంబర్ కి వచ్చేసరికి ఒక 4 to 5 అవర్స్ లిటరల్ గా అంతే. మధ్యలో ఒక పవర్ నాప్ 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా తప్ప చాలా, అంటే ఒక 16 అవర్స్ చదివేవాడిని మేడం.
1: మీకు అప్పుడు సలహాలు సూచనలు మీ ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరు ఇచ్చేది?
0: నాకు సలహాలు అని అంటే, నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే నా భార్య, నా బిడ్డనే. వాళ్ళు ఎప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. నా బిడ్డ ఎప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆమె వచ్చిన తర్వాతనే నాకు జాబ్, సింగర్ అయిన జాబ్ వచ్చింది. ఆమె వచ్చిన తర్వాతనే నా జీవితంలో విజయం వచ్చింది. కాబట్టి నా బిడ్డను, నాలాంటి పరిస్థితి నా బిడ్డకు రావద్దు. తనైనా మంచి, ఇప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, రాలేదు. తనన్న నాకు మిస్ అయింది కాబట్టి తనన్న ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. అంటే కనీసం నేను ఆర్థికంగా బాగుండాలి కదా. సో నా బిడ్డే నాకు అంటే ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తూ, నాలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంది. నా భార్య ఎప్పటికీ భావానికి వస్తుంది, నువ్వు చదువు అని తను ప్రోత్సహించడం అలా జరిగింది మేడం.
1: ఓకే సార్, అయితే ఈ 2026లో మీకు జాబ్ వచ్చేసింది, చాలా ఆనందదాయకమే. అయితే ముందు ముందు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యువకులకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచే వాళ్ళు మీరు, ముందంజలో మీరు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలా చదవాలి?
0: మనము ఎప్పుడైనా, అంటే నేను నాలా ప్రిపేర్ అయ్యే, ఎవరైతే పేద వర్గాల నుంచి వస్తున్నారో, ఎవరైతే పేదవర్గాలని కాదు నిజంగా ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మనం మన గోల్ పైన, మనం ఏదైతే పెట్టుకున్న లక్ష్యం పైన మనకు నమ్మకం ఉండాలి. నాకు వస్తుంది, ఏది ఇంపాసిబుల్ కాదు ఇక్కడ. అంటే మానవుడు సాధించలేని ఏది లేదు. కానీ దానికి మనం ఎంతవరకు శ్రమిస్తున్నాం, మనం ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. ఇక లక్ష్యం అనేది సాధించాలి అని అంటే మనకు పేషెన్స్ అవసరం, మన హార్డ్ వర్క్ అవసరం. ఇక్కడ కొందరు స్మార్ట్ వర్క్ చేస్తా అంటారు. ఇక్కడ స్మార్ట్ వర్క్ చేసేందుకు నీకు నోటిఫికేషన్స్ రాదు క్విక్ గా చదవనికి. పోనీ కొందరు హార్డ్ వర్క్ చేస్తా అంటారు, హార్డ్ వర్క్ చేస్తా అంటే కూడా కుదరదు. సో పేషెన్స్ అనేది ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. లక్ష్యం చేరుకునే వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. సో మళ్ళీ మోర్ ఓవర్, ఇక డబ్బులు డబ్బులు అని అంటుంటారు. డబ్బుల కోసం మనం ఎప్పుడు చూడకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాకు యాక్చువల్ గా తర్వాత తెలిసింది మేడం, అంటే నాకు చెప్పేవాళ్ళు లేకపోవడం కావచ్చు, సో అవేర్నెస్ లేకపోవడం కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎస్సీ స్టడీ సర్కిల్స్ కావచ్చు, బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్టీ స్టడీ సర్కిల్స్ అని మన జిల్లాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు. సో మనం ఇక్కడ డబ్బు ఆర్థికంగా లేకపోవడం అనేది మనకు ప్రాబ్లం కాదు. సో మనం చదవకపోవడం అనేది ప్రాబ్లం. సో నేనేం చెప్తాను అని అంటే, మీకు డబ్బులు లేకపోవడం అనేది అది వదిలేయండి. ఎన్నో సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు మనకు అండగా నిలబడతాయి. నువ్వు నిజంగా నీ దగ్గర శ్రమ లేకపోతే చదివేంతటువంటి ఓపిక, నీకు మంచి టాలెంట్ ఉన్నట్లయితే ఎంట్రన్స్ టెస్ట్ రాసి చాలా సంస్థలు ఉన్నాయి. సో అది అందులో అన్న చేరండి. సో మనకు, మన మమ్మీ డాడీ డబ్బులు మనకు ఆర్థికంగా లేకపోతే ఈ సంస్థలన్నా చేరి చదవండి. సో కాకపోతే మనం చదవడమే మనకు ఒక ఉన్న లక్ష్యం, అంటే చదివితేనే మనకు జాబ్ వస్తుంది. ఇంకోటి ఆల్టర్నేట్ అనేది లేదు కదా. ఇప్పుడు ఎవరైతే కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టుకుంటారు కావచ్చు, లేకపోతే ఏదో ఒక వర్క్ చేసుకుంటారు కావచ్చు, బీద వర్గాలలో ఎవరైతే ఉన్నారో, మనకు చదువు తప్ప ఇంకో దారి లేదు. ఈ చదువునే మనం ఆయుధంగా మలుచుకోవాలి. ఈ చదివే నిన్ను సపోజ్ స్టడీ సర్కిల్లో సీట్ తీసుకొస్తుంది, ఈ చదివే నీకు జాబ్ తీసుకొస్తుంది, ఈ చదివే నీకు గౌరవం తీసుకొస్తుంది, ఈ చదివే నీ కుటుంబాన్ని పోషిస్తుంది, రేపు ఈ చదువే నిన్ను సమాజానికి సేవ చేసేలా తీసుకొస్తుంది. సో చెప్పదలుచుకుంది ఏంటంటే, చదువు చదువు చదువు అంతే మేడం,
1: వేరే ఆప్షన్ లేదు. ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అంటే చదివే, కష్టతరంగా ఉన్నా ఇష్టపడి చేసుకుంటే సాధించలేనిది ఏది లేదన్నట్టు.
0: అవును మేడం.
1: ఓకే, మరొకసారి కంగ్రాచులేషన్స్. మీకు చాలా మంచి విషయాలు చెప్పారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం.
2: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, లక్ష్యాన్ని చేరే వరకు ఓపికతో ఉండాలి. ఎంపీడీఓ బి సుధీర్ కుమార్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట అది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్

0: ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్న ఈ కార్యక్రమాన్ని మీ వాళ్లకి వినిపించాలి అనుకున్న మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంలో అందుబాటులో ఉంటుంది. మీరు వినుడే కాదు, అందరికీ వినిపియండి కార్యక్రమాల్ని. షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెంసేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి బాగోతం కథల సంపుటి నుండి కోతి మూతి ఎల్లయ్య కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: మా రిహార్సల్ ఎట్లా బంద్ అయిందో చెప్పినా కదా. మా రిహార్సల్కి వచ్చే చాలామంది అవ్వ మీద బువ్వలే, భార్య సాటుకో, తల్లి సాటుకో, తండ్రి సాటుకో వచ్చి పొలం కాడికి పోతున్నాను వచ్చి ఈడ నాటకాలు నేర్చుకుంటారు. అట్లా వాళ్ళందరి బండారం బయటపడి మా జంగం పంతులను తిట్టుతోని మా నాటకం మొత్తం బంద్ అయిందని చెప్పినాయి కదా. ఇక మల్లెట్ల మొదలైందో చెప్తే ఇప్పుడు ఈ కోతిమూతి ఎల్లయ్య ఎవలంటే మా ఊళ్ళరే ఇటుకెల ఎల్లయ్య అని ఇంటి పేరు చెప్పినా ఎవ్వలకు తెలియదు, మంగళ ఎల్లయ్య అని కులం పేరు చెప్పినా ఎవ్వలకు తెలియదు. కానీ కోతిమూతి ఎల్లయ్య అని అన్నారనుకో లాగుదొడుగని పిల్లగాని కూడా తెలుసు. మరి ఎల్లయ్య మూతి కోతి లెక్కుంటుందా అంటే అది కాదు, కోతికి ఎల్లయ్యకు సంబంధమే లేదు. అసలు పేరు ఎట్లా వచ్చిందో కూడా ఊళ్ళో సగం మందికి తెలియదు, కానీ ఆ పేరు అట్లా బండ గుర్తు లెక్క నిలబడిపోయింది. ఎల్లయ్య కొద్దిగా మందారం మనిషి, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది, ఎల్లయ్య ఒక్కడే కొడుకు. జర ఎడ్డెక్కిరోడు అనుకో, ఆగమంటే 6 నెలలు ఎవ్వలేం చెప్పినా అదే నమ్ముతాడు. చిన్నప్పుడు పటేన్ల దగ్గర జీతం ఉంటుండే. అయితే ఇట్లే ఒక ఆయన ఏం చెప్పిండట, అడవిలో కుందేలు కనబడితే మోకాలను రాయితో కొట్టుకోవాలరా అని చెప్పిండట. నిజంగా అట్లే చేసి మోకాలను పలుగొట్టుకున్నాడు. ఎల్లయ్యకు చిన్నప్పుడే పెళ్ళి అయింది, భార్య పువ్వులే మంచిగా ఉంటుంది. పెద్ద మనిషి అయినాడు చేతులు రెండు కుడుకలు పెట్టి చెంపలు కొలకాలరా అని ఎవరో చెప్పిండట. నిజమే అనుకొని భార్య పెద్ద మనిషి అయినాడు 2 చెంపలు కొరికిండట. ఆ పిల్ల భయపడి తల్లిగారింటికి పోయిందట, ఏడాది దాకా రాలేదట. ఎవలో ఏదో మోటు సామెత చెప్పి అరే నువ్వు కోడలు దొరసాన్ని అడుగురా మంచిగా చెప్తుంది అన్నారట. నిజమే అనుకొని ఎల్లయ్య కోడలు దొరసాన్ని అడిగిండట. ఆ దొరసాన్ని సీపిరి గట్ట మారేసిందట. ఇంతకీ ఎల్లయ్యకు ఇంటి పేరు కాదని, కులం పేరు కాదని, ఈ కొత్త పేరు ఎట్లొచ్చిందో మీకు చెప్పాలి మొదలు. అయితే ఇక అట్లో ఇట్లో మేము మళ్ళా భాగవతం మొదలుపెట్టి వాలి సుగ్రీవులు నాటకం ఎత్తున్నాం. మళ్ళీ అదే జంగం పంతులింట్లో నేర్చుకుంటున్నాం. నాకు ఒక వేషం కావాలని నచ్చిండే ఎల్లయ్య. మా కొండయ్యమ్మ సన్నపోడు కాదు, ఎవరితో ఏ పని అవుతుందో బాగా తెలుసు. ఒక రకంగా ఎల్లయ్యను మెల్లగా మాల్యంలోకి పట్టుకొచ్చింది కూడా మా కొండయ్యమ్మ అనే. ఎలానా నీకు మంచి వేషమిత్తనే నువ్వు రోజు రావాలి, కానీ జర నేను ఏదన్నా పని చెప్తే చెయ్యాలనే, నా ఎడ్లను మలపాలి అని అన్నాడు. ఎల్లయ్య నవ్వుకుంటా సరే అన్నాడు. ఎల్లయ్య పటేన్ల శాతల జీతం, చేసినంత పని, మబ్బుతోనే పోవాలి, ఆవుల ఎడ్ల పెండ తీయాలి, గడ్డేయాలి, నాట్లప్పుడు నాట్ల పని, కోతలప్పుడు కోతల పని, పొద్దంతా ఎక్కడ కూర్పట్లు కుక్కినా నిద్రముఖం పెట్టినా పటేల్తో తిప్పలు తప్పాయి. మళ్ళీ కూరుకు రాత్రిదాకా ఎడ్ల కొట్టం దగ్గరనే ఉండాలి. కొత్త మురిపానికి 4 రోజులు రియాల్సల్ అత్తల్లే, ఇక వాడేమత్తడు అని అనుకున్నారు అందరు. కానీ ఎల్లయ్య ఊకుంటాడా, పుట్ట మీద పూజ చెప్పినా రియార్సల్కు తప్పలే, ఎంత పనున్నా రోజు వచ్చిండు. ఎల్లయ్య ఎడ్లుగాయ పోతే కొండయ్యమామ మెల్లగా పోతలు నప్ప చెప్తుండే, పొద్దంతా ఎల్లయ్య పోతలు కాస్తుండే. కలుపు నాట్ల మీద ఎల్లయ్యను మెల్లగా గడ్డి కోసుకురమ్మంటుండే. చిప్పలకాయలు, కంకులు, తేనె, బబ్బెర, పెసార, పల్లి ఏ సీజన్లో మెల్లగా ఆ సీజన్లో వాటిని పట్టుకురమ్మంటుండే. ఎల్లయ్య పట్టుకొచ్చి మా మామకి ఇచ్చిపోతుండే. మామను చూసి మెల్లగా మా దాస్తినాయన కూడా అలవాటైండు, ఎప్పుడో ఏదో ఒకటో తెమ్మంటుండే. తేనంటే మాల్యంలో బంద్ పెడతా అంటుండే. భయానికన్నా ఎల్లయ్య చెప్పింది చేస్తుండే, ఎందుకంటే మాల్యంలో వాళ్ళ మాటనే మాట, ఆటలకు రానియరు అని చెప్తే రానియరు, అందుకని వాళ్ళు చెప్పినట్టే ఇందురా అందరు. ఇక వాలి సిగ్రీవుల యక్షగానం ఉంది కదా, అదేంటంటే పచ్చి భాగవతం, అన్నీ ఎగురుడు దుంకుడు పాటలే. పాటలన్నీ చెల్తి మీద నడుస్తాయి, స్పీడ్గా వాడాలి. ఎల్లయ్యకు ముందుగా పెద్దేశమే ఇచ్చిర్రు, పాటలు వాడరాలేదు, వచనం చెప్పరాలేదు, తబలా తాళం ఏదో అందలే. చెప్పి చెప్పి పంతులకు యాష్టకొచ్చింది, కానీ ఎల్లయ్యకు మాత్రం పాట రాలే, పద్యం రాలే. ఏషానికి పనికిరావని సూటిగా చెప్పరాదా, చెప్తే అలిగిపోతాడేమోనన్న భయం. ఒకనాడు మా పంతులే మెల్లయ్య ఎల్లయ్యను పిలిచి, ఎల్లయ్య ఎల్లయ్య నువ్వు అచ్చం హనుమంతుని లెక్కనే ఉంటావోయ్, హనుమంతుని ఏషానికి మంచిగా వనికత్తవు, ఏషమైతే హనుమంతుల స్వామి దిగేసినట్టు ఉంటావు అన్నాడు. ఎల్లయ్య నోరు తిరుగుతలేదని ప్లాన్ ప్రకారమే మా పంతులు ఆ మాట అన్నాడు. అది గ్రహించిన మా మామ మా దాసి నాయన, అరే నిజమే పంతులు, మేము ఇన్ని రోజులు చూడకనే పోతీమి, ఎల్లయ్యకు ఈ హనుమంతునేశం మంచి కుదురుతుంది అన్నారు. ఆ మాటలు విన్నాక ఎల్లయ్య నాకు హనుమంతునేశమే కావాలని పట్టుబట్టాడు. చివరికి అదే వేషం ఖాయమైంది. హనుమంతునేశానికి పాటలు లేవు, పద్యాలు లేవు, వచనం లేదు, వట్టిగానే అచ్చుడు పోవుడు. అందుకనే ఆ వేషాన్ని ఆయనకు ఖాయం చేశారు. ఇక ఉన్న ఈ 4 గంటే 4 ముచ్చట్లు పాట లేకుంటే అలిగిపోతాడని పంతులే మెల్లగా 2 రామకీర్తనాలు నేర్పిండు. ఆ 4 మాటలు నేర్వడానికి ఎల్లయ్యకు వారం రోజులు పట్టింది. నాదేమో అన్న అంగదుని పాత్ర, నాకు సుగ్రీవునితో 2 వచనాలు, అది పంతులను బతిలాడితే రాసిచ్చాడు. ఎల్లయ్యను చూసినాక నాకు నేనే 2 రామకీర్తనాలు నేర్చుకున్నా. అది చలికాలం దినం, వానలు జర తగ్గినాయి, మూలమంచు మొదలయ్యింది, జర ఎన్నీల కాస్తోంది. పొద్దంతా వరినాట్లు, రాత్రేమో రియార్సలు, ఒక్కొక్కలకైతే కాళ్ళు నడవరాకుండా పెచ్చినాయి. దేక్కుంటనైనా రియార్సల్ కత్తును కానీ తప్పిత్తలేరు. ఆ 4 మాటలకు నేను ఎల్లయ్య మాత్రం రాత్రంతా కూసుంటున్నాం. మాఘమాస జాతర నాడు ఖచ్చితంగా నాటకం వేయాలనుకున్నాం. ఎందుకంటే మా ఊళ్ళో ఆ జాతర పెద్దగా జరుగుతుంది, చుట్టూ 10.5 మంది అత్తారు, చుట్టాలు అత్తారు, గిరాకీ ఎక్కువైతుంది, పొత్తుల పైసలు లేవు కనుక ఎవరి మేకప్ సామాను వారే తయారు చేసుకోవాలనుకున్నాం. అంత పనిలే కూడా మా మేళపోలు, కత్తులు, గదలు, ఎవలకున్న ఆయుధాలు వాళ్ళు చెక్కున్నారు. బాణాలను కట్టుకొని రంగురంగు కాగితాలు అంటేసుకున్నారు. ఎల్లయ్యకు పక్కీర్ కాశింకు బాగా దోస్తు. పక్కీర్ కాశిం మంచి మాటకారి, చిన్నగా ఊలరే సైకిల్ టెక్స్ ఉన్నది. ఎల్లయ్య ఏషానికి కావలసిన అన్ని సామాన్లు, గద, కిరీటం, భుజకీర్తులు మొత్తం కాశీమే చేసిచ్చిండు. ఇస్తూ ఇస్తూ ఒక సలాగుడిచ్చిండు మెల్లగా ఎల్లయ్యకు. ఎలానా హనుమల్ల స్వామిని చూసినావే, మూతి ఎర్రగా ఎత్తుకుంటుంది. ఆటేసేనాడు నిన్ను అచ్చమ సామి లెక్కనే చేస్తా చూడు, నాటకానికి వచ్చిన వాళ్ళంతా అబ్బా సామెదిగా వచ్చిండ్రా అనుకోవాలి అన్నాడు. ఈ ఎల్లయ్య పాడుగాను నిజమే అనుకున్నాడు, తాలూపిండు. అట్లనే అనుకున్నట్టే ఈ మేకప్ వేయడానికి ఆట రోజు వచ్చిండు కాశీం. మా మామ కాశీంను చూసి, ఏ ఈ కాశీంగాడు మామూలోడు కాదు, వీడు ఎద్దుకు ఎగేస్తాడు, బరేకి దిగేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు చూడు, వీడిని ఎందుకు రానిచ్చురురా అని అంటనే ఉన్నాడు. మా దాసి నాయన ఏ ఆగాగు అని మెల్లగా సంధాయిస్తాడు. ఇక కాశీం తన పనిలో తనున్నాడు. సైకిల్ ట్యూబ్ను అతుకుపెట్టే సులిషన్ తెచ్చిండు, దూదిని కూడా తెచ్చిండు. ఎల్లయ్య మీసం గడ్డం పెద్దగుంటాయి, అవి తీసుకుంటానంటే అద్దద్దు అని అట్లనే అదే మీసం మీద మూతి చుట్టూ సులీషన్తో దూదిని అతకబెట్టిండు. దూదికి ఎర్రటి రంగు పూసిండు, అచ్చం హనుమంతుని మూతి లెక్క చేసిండు. అది చూసి మిగతా వానరులు, వాలి, సుగ్రీవులు, యశమేష్ఠులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మెల్లే కాశీం దగ్గరికి వచ్చి, అబ్బా నన్ను కూడా గట్లా చేయవా, నాకు కూడా సులీషన్ ఊయ్యావా అన్నాడు. దాని సంగతి తెలియదు మీకు, అద్దు అని ఎవ్వలకు సులీషన్ ఊయలే, ఆ దూదంటూ పెట్టలే. జాతర కాబట్టి జనం బాగానే వచ్చారు. ఇక చూడు హనుమంతుని ఏషాన్ని అందరు మెచ్చుకున్నారు. అబ్బా ఎల్లుగారు నిజంగా హనుమంతుని లెక్కనే ఉన్నారా అని అన్నాడు. అది చూసి ఎల్లయ్య ఇక చూడు కోతి దుంకుడు దుంకిండు, అచ్చినయి రాని ఉన్నయి లేని మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు రామకీర్తనలు మాత్రం మర్చిపోయాడు. ఇక అటో ఇటో ఆట మొత్తం పూర్తయింది. అందరం మేకప్లు ఇప్పేసుకున్నాం. ఎల్లయ్య కూడా మేకప్ ఇప్పేసిండు, కానీ మూతి మీద దూది మాత్రం అత్తలేదు. అదేంది సులీషన్ ఊసిందే, గట్టిగా మిసాల కంటుకున్నది, తోలు కంటుకున్నది, గుంజు తత్తలేదు, నానవేడి తత్తలేదు, అది అట్లనే అత్తుకున్నది. ఎల్లయ్య ఏమొత్తుకుంటుండు, మనిషికో దిక్కు మెల్లగా దూదిని గుంజుతోండ్రు, మూతి నొప్పిపెట్టింది కానీ దూది మాత్రం రాలే. సులీషన్తో గట్టిగా అత్తుకున్నదే. అప్పటికే మేకప్ లిప్పేయడంతో ఎవరి దారినా వాళ్ళు ఇళ్ళకు పోయినరు. మూతిని దాసుకొని మెల్లగా ఎల్లయ్య కూడా ఇంటికి పోయిండు. ఇంటి దగ్గర తల్లి భార్య ఒక్క తిట్టుడు కాదట, ఈ రాత్రంతా దూది వీక్తూనే ఉన్నారట. ఇక కత్తిరియ్యాలని కూడా చూసిర్రట, ఎంత కత్తిరించినా ఎంత వీకినా అది అసలే రాలేదట. అట్లో ఇట్లో అట్లో ఇట్లో తెల్లారే వరకు దూది మొత్తం వీకినరు, కానీ వాని మూతి మాత్రం నిజంగా కోతి మూతి లెక్క వాచిపోయిందట. ఇక చూడు తెల్లారేంది, పటేళ్ళ పొలం నాటు, ఇంట్లో కూర్చుంటే నడుతుందా, పనికిరానంటే నడుతుందా, జీతంలోంచి తీసేస్తానంటాడు పటేలు, బాకీ కట్టమంటాడు, ఎట్లా

0: భయం ఎల్లయ్యకు ఉంది. అక్కడికి ఎల్లయ్య తల్లి పటేల్ ఇంటికి పోయి బతిలాడిండట. పటేల పటేల, జరా పొలగానికి జ్వరం వచ్చింది, ఇవాళ రాడు నాగలికి అన్నాడట. ఓ వాడున్నాడని నేను నాటు పెట్టుకుంటే అచ్చుడచ్చుడే, లేకుంటే తీసిపారేస్తా అని బెదిరించిండట. ఇక ఎల్లయ్య పాపం మూతికి అడ్డబట్ట కట్టుకుని నాగడికి పోయిండట. అది చూసి అందరు నవ్వుడేనట. అట్నో ఇట్నో పొద్దుగూకేదాకా ఈ దూది మొత్తం బీక్కున్నాడు, పొలం మొత్తం దున్నిండు, కానీ ఈ బురదల దున్తుంటే మా ఆయంత జ్వరం అందుకుందట. మూతి మొత్తం పుండు పుండై ఎర్రగుబ్బిందట, రక్తాలు గారుతున్నాయట. ఇక చూడు, కొడుకు 4 రోజుల దాకా మంచంలోంచి లేవలేదు. ఎల్లయ్య మూతిని చూసేటందుకు ఊరు మొత్తం దారాలు కట్టిర్రు. పోరగాండ్లు అయితే ఇంటి చుట్టే మూగిండ్రు. ఈ 4 రోజులు పక్కీరు కాసి ఊర్లే కనిపించలే. ఇక ఇదంతా చేసింది ఆడేగాడ. మిగిలిన వాళ్ళకి ఎందుకు మేకప్ చేయలేదో మాకు అప్పుడు అర్థమైంది. మా దాసి నాయనను మా మామ గొప్పాడ్డాడు. ఇక చూడు, నేను అనలేదా కాశింగాడు ఏదో చెప్తాడని, చూడు ఎల్లగాని మూతిని ఎంత పని చేసే అని అన్నాడు. ఈ ఎల్లయ్య వాళ్ళ అవ్వ మామూలు మనిషి కాదు, మాల్యంను పక్కిరి కాశింను మొత్తం బజార్లో కడిగి పోసింది. కాశీం వాళ్ళవ్వ తక్కువేనా, ఆమె గుడుకున్నదా, ఇద్దరు షికెల్ షికెలు పట్టుకొని నడి బజార్లో బాగొట్టుకున్నారు. 4 రోజుల తర్వాత ఎల్లయ్య మూతి కొద్దిగా తగ్గింది, కానీ పేరు మాత్రం అట్లనే ఉండిపోయింది. ఈ దెబ్బతో ఎల్లయ్య మా మాల్యం దిక్కు రానే రాడనుకున్నా, కానీ మళ్ళా మెల్లగా వచ్చిండు. ఇక ఫకీర్ కాసింకు తర్వాత ఎల్లయ్యకు పంచాయతీ అయింది కదా, వీళ్ళిద్దరు అసలే మాట్లాడుకోరు అనుకున్నా. వాళ్ళు అవ్వలు మాట్లాడుకోలేదు, కానీ వీళ్ళు మాత్రం మళ్ళా పానా పానా దోస్తులు అయినరు. ఇగో ఇది మా కోతిమూత ఎల్లయ్య కథ.
1: కథనం మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి కోతిమూతి ఎల్లయ్య కథ వినిపించిర్రు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇయ్యాల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి రిహార్సల్స్ కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

జీవితం ఒక అవకాశమైతే వదలకండి, బాధ్యత అయితే నెరవేర్చండి, ఆశయమైతే సాధించండి, శోకమైతే తట్టుకోండి, పోరాటమైతే జయించండి, పయనమైతే సాగిపోండి చెల్చలో అనుకుంటూ. ఇయ్యలటి సింగిడి గీతాల హరివిల్లు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతోంది ఈ పాటతో.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నింద. హలో, నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆదిలాబాద్ మాట్లాడుతున్నా. నేను అక్కడ జాతీయ వేదిక వికలాంగుల అక్కడ జాతీయ వేదిక ఎన్పిఐడి సంఘంలో వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తాను. అయితే పాత ఊరమై చేశాను. మళ్ళీ ఇక్కడ మావల గ్రీన్ యాడ్ లో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. నేను
0: రెండు పనులు చేస్తారన్నట్టు. ఎట్లా జరుగుతుంది మరి మీ రెండు పనులు?
1: బాగానే సాగుతున్నాయి మేడం.
0: అట్లా వాచ్మెన్ గా చేస్తారు, బాగుంటది అట దూరంగా కదా.
1: అవును మేడం,
0: పచ్చదనం మంచిగా ఉంటది అక్కడ.
1: ప్రశాంతమైన వాతావరణం మేడం.
0: అవును అవును అవును, ఏ పొల్యూషన్ లేకుండా.
1: ముందరనే దుర్గామాత మందిర్.
0: పొద్దున అంటే మీకు నైట్ డ్యూటీయా పొద్దున డ్యూటీయా?
1: డే నైట్ మేడం,
0: మొత్తం అక్కడే. ఇక
1: ఇక్కడనే వండుకోవాలా, తినాలి, ఉండాలి.
0: ఎంత మంది పిల్లలు? ఎంత మంది మరి?
1: ఇద్దరు, ఒక పాప ఒక బాబు.
0: అవునా, ఏం చేస్తుంటారు?
1: బాబు ఏమో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పాపనేమో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది.
0: ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారన్నట్టుగా. మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అయ్యి
1: చదువుకోవాలి,
0: జీవితంలో నిలదొక్కుకోవాలి. వాళ్ళ మీద కూడా పిల్లలు కష్టపడితేనే కూడా, అంటే మనం కష్టపడితేనే ఏది రాదు, రానున్న తరాలకు ఇంకా కష్టతరం అయిపోతుంది ప్రతి, అంటే కంపల్సరీ కష్టపడాల్సిందే. ఇక వాళ్ళు సాధించాలి అంటే కష్టపడాలి. గట్లా అప్పుడు కాలినడకన ఎన్నో కోసుల దూరం, మైళ్ళ అంటే కిలోమీటర్లు నడిచి బడికి పోయే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇస్తున్నాం కదా, వాళ్ళకి అసలు అంటే కష్టం అనేది తెలియకుండా. దాదాపు అయితే తల్లిదండ్రులకు ఎంత కష్టపోయినా డబ్బు పరంగా

0: వాళ్లకు అన్ని అందించాలన్న కోరికతో ఒకటికి రెండింతల పని ఎక్కువ చేసుకుంటూ వాళ్ళని చదివిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రుల కష్టాన్ని కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళు అనుకున్న దాంట్లో సాధించాలి విజయం. అంటే ఒత్తిడి లేకుండా చదవాలి, వాళ్ళకి ఏదైతే చదవాలనిపిస్తుందో అదే చదివియాలి ముందైతే. ఏం పాట వింటారు చెప్పండి మరి. సరే అండి, విందామా ఆ పాటని, మళ్ళీ 15 రోజుల తర్వాత ఫోన్ చేయండి, సరేనా?
1: ఓకే మేడం, ఓకే.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటల్ని కోరచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో, రాత్రి ప్రసారమయ్యేటి హుషారు కార్యక్రమాలు మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమంలో వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా పాటను కోరినరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాణేశం, సరోజిని, మాయా. మాకోసం యువ చిత్రం నుంచి జనగణమన ఆ పాటని తప్పకుండా వినిపించండి అంటే ఉత్తరం ద్వారా పాటను కోరినరు. మరి వాళ్ళందరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే, ఏదైనా ముచ్చట చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 0873 2 కోడ్ని జత చేసి 2950 08 1 నంబర్లకు ఫోన్ చేయండి, ముచ్చట పెట్టండి, నచ్చిన పాటని వినండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో హలో హలో, వినబడుతుందండి? హలో హలో,
4: హలో,
3: వినబడుతుందండి?
4: వినబడుతుంది మేడం.
3: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు బాలాజీరావు.
3: ఎక్కడి నుంచి?
4: మహబూబ్ నగర్ నుంచి.
3: ఏం చేస్తుంటారు బాలాజీ గారు?
4: నేను లేడీస్ టైలర్ పని చేస్తుంటాను మేడం.
3: ఎట్లా నడుస్తుంది మీది కుట్టడం?
4: కుట్టడం.
3: హలో, మీరు సిగ్నల్ ఉన్న చోట ఉండి మాట్లాడరా, ఫోన్ లైన్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినబడట్లేదు. హలో హలో హలో హలో, శ్రోతలు దయచేసి గమనించండి, మీరు ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న చోట ఉండి ఫోన్ చేస్తే మీరు చెప్పాలనుకున్న మాటలు శ్రోతలకు చేరుతాయి, అట్లనే మీ కూడా మాట్లాడింది అర్థమవుతుంది, సంతోషం అనిపిస్తుంది. ఒకవేళ లైన్ ఆన్లైన్ కట్ అయిపోతే మీకు బాధనే, కాబట్టి ముందే చూసుకొని సిగ్నల్ ఉన్న చోట ఉండి ఫోన్ చేస్తే మీ మాటలు శ్రోతల దాకా చేరుతాయి.
4: హలో
3: హలో

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనం మన అంతరాత్మకు నచ్చేలా జీవించాలి. సమాజాన్ని మెప్పించడం కోసం మనం ఎన్నో ఏళ్ల కాలాన్ని వృధా చేస్తూనే ఉంటాం. కానీ చివరికి మనకు కావాల్సింది సమాజం ఇచ్చే గుర్తింపు కాదు, మనసుకు లభించే ప్రశాంతత అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం. ఈ ప్రపంచం ఎప్పుడు పైపై మెరుపులకే ఆర్భాటాలకే విలువ ఇస్తుంది, కానీ మన మనస్సాక్షి మాత్రం ఎల్లప్పుడూ నిజాయితీనే కోరుకుంటుంది. ఈ రెండు ఎప్పటికీ ఒకటి కావు. అందుకే ఇతరుల కళ్ళల్లో గొప్పగా కనిపించే జీవితం కంటే మీ అంతరాత్మకు నచ్చే, మీ మనసుకు తృప్తినిచ్చే జీవితాన్ని నిర్మించుకోవాలి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు సింగిడేసిని గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు.

సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఎలా నటుడు దర్శకుడు అయినటువంటి నసీరుద్దీన్ షా పుట్టినరోజు. 1975 సంవత్సరంలో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఈయన సుమారుగా అంటే 100కు పైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. ప్రధానంగా హిందీ భాషతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించారు. ఈయనకు 3 నేషనల్ అవార్డులు, 3 ఫిలింఫేర్, వెనిస్ ఫిలిం ఫెస్టివల్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు కూడా ఈయన అందుకున్నారు. నటనా రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం నసీరుద్దీన్ షాకి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. మరి ఈ సందర్భంగా ఆయన నటించినటువంటి మాసూం చిత్రం నుంచి ఈ పాట.

ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు సింగడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శకుడు రచయిత కవి అయినటువంటి వేణు ఉడుగుల పుట్టినరోజు. వేణు ఊడుగుల, నీది నాది ఒకే కథ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి దర్శకుడిగా ప్రవేశించారు. మరి ఈయన వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించారు. 3వ తరగతి దాకా ఉప్పరపల్లిలోనే చదువుకున్నారు. ఆ తర్వాత హన్మకొండలో చదివి డిగ్రీని హైదరాబాద్లో చదువుకున్నారు. వేణుకు చదువు మీద పెద్ద ఆసక్తి లేని కారణంగా బస్సు కండక్టర్ అవ్వాలనుకున్నాడట. చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో 2008 సినిమా రంగానికి వచ్చిర్రు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం ఒక బ్యాంకులో పనిచేసి ఆ తర్వాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిండ్రు. ఆ తర్వాత వేటూరి సుందర్రామ్మూర్తి దగ్గర సహాయకుడుగా పనిచేసిండ్రు. మరి వేణు ఊడుగుల దర్శకత్వం అందించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుంచి ఈ పాట.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇయల నటి గిరిజ అమెజాన్ శిత్తర్ పుట్టినరోజు ఇయల. ఈమె మణిరత్నం దర్శకత్వం అందించిన తెలుగు సినిమా గీతాంజలి సినిమాలో కథానాయికగా చేసింది. మరి ఈ సినిమాలోకి ఎలా ఎంపికైందంటే, గిరిజ చెన్నైలో మణిరత్నం సువాసినిల పెళ్లికి క్రికెట్ ఆటగాడు శ్రీకాంత్ చెల్లితో కలిసి వచ్చింది. పెళ్లిలో ఆమెను చూసిన మణిరత్నం తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ అయిన గాదిరాజు కేశవరావుతో ఆమెకు షూటింగ్ కి ముందు 2 నెలల పాటు శిక్షణ ఇప్పించినట. సంభాషణలను ఇంగ్లీష్లో రాసుకుని ఈమె కేశవరావుతో కలిసి ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత గిరిజ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన వందనం అనే మలయాళ సినిమాలోను, హృదయాంజలి అనే తెలుగు చిత్రంలోనూ నటించింది. హృదయాంజలి సినిమా 1992లో పూర్తయిన 2002లో విడుదలైంది. ఈ సినిమాలో గిరిజ సరసన సంజయ్ మిత్ర నటించారు. ఏ రఘురామ్ రెడ్డి దర్శకత్వం అందించిన ఈ సినిమాకు ఎల్ వైద్యనాథన్ సంగీతం, మధు అంబట్ ఛాయాగ్రహణం సమకూర్చిండ్రు. హృదయాంజలి 4 నంది అవార్డులను అందుకున్నది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యేసుదాస్ పాడిన మంచి పాటలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. గిరిజ జో జీతా వహీ సికందర్ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు స్టేజ్పై డ్రామా వేసే సన్నివేశంలో ఒక పాటలోనూ కనిపించింది. ఈ సినిమాకు మొదట కథానాయికగా పాత్రకు గిరిజ ఎంపిక చేసుకున్నారు, కానీ ఎందుకో ఆ తర్వాత ఆ సినిమాలో వేరే నటికి అవకాశం ఇచ్చిండ్రు. ఆ తర్వాత గిరిజ లండన్ కు తిరిగి వెళ్లిపోయింది. గిరిజ ప్రస్తుతం రచయితగా లండన్ లో స్థిరపడింది.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సీజీటీఎంఎస్సీ.

0: వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు, ఇవి ఇయ్యలటి సింగిడిలోని పాటలు, మాటలు, మీరు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుడు పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేటి హుషారు కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొద్దం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే యంత్రాల కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్ వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇటీవల పెరిగిన అస్థిరత, ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడేంతవరకు ఏ అవసరం కోసమైనా ఇరాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సేవలు ఉపయోగించుకుని తాత్కాలికంగా అక్కడి నుంచి బయటకు వెళ్లడాన్ని పరిశీలించాలని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04 దాటి 25 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు మెచ్చిన సినీ గీతాలు వింటారు. మీ

ఆకాశవాణి వివిధ భారతిలో ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ లో 1995 నుండి 2015 వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. మరి ఈ సంవత్సరాల్లో వచ్చిన సినిమాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 0402324082 ఈ నెంబర్కు మీ పేరు, మీకు ఇష్టమైన పాట వివరాలను మెసేజ్ చేయండి. మరి ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ ని ఈ సూపర్ హిట్ సాంగ్ తో మొదలు పెట్టేద్దాం.

0: బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.

0: Instant premium payments, 360 degree policy details, quick access to policy benefits, policy updates, revival, paperless eKYC.
1: LIC, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ జిందం, భానుతేజ మృదుల, జిందం ఉదయ్ కిరణ్, ఉదయ రేఖ, అంగూర్ భాను, రియాన్ సన్, మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మాకోసం మంచి పాట అంటూ. అలాగే బుధన్ పోజంపల్లి, గాంధీనగర్ నుండి ఎలగందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, అమ్మవాయి కోరుతున్నారు మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ. తప్పకుండానండి, మీ అందరి కోసం తులసి చిత్రం నుండి వీణు సునీత పాడిన ఈ పాట.

0: నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో మా కోసం తర్వాత ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేష, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, వెంకటేష్ నందిపేట నుండి, దివాకర్ విమల యష్ణ ఉమ్మడి నిజామాబాద్ నుండి, సఫిల్గూడ నుండి దుర్గా సారథి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట సంపంగి చిత్రం నుండి వరికుప్పల యాదగిరి పాడిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబేర్ ముక్రమ్, నోమాన్ ఫర్ఖాన్, జాకీర్, ఫాజిల్ కోరుతున్నారు మంచి పాట అంటూ. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభి వైష్ణవి, హాసిని నితిన్, జబ్లిక్పల్లి నుండి చిక్కీ చందన చక్రపాణి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్ బాబు, విధుబాబు, రాగ్ విభాస్, విభు వీరంతా కోరుతున్న పాట పెద్దన్నయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజేశ్వర్, శ్రావ్య, రాజు, వర్షిణి నందిపేట నుండి, హస్తినాపురం నుండి కన్నగారు సత్యనారాయణ, ఇంద్రవేణి, మాదాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక నిజామాబాద్ నుండి, మిద్య నవీన్ నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి, రవి, రాజు, కళ్యాణి, అలాగే మాకోసం ప్రేమించుకుందాన్ రా చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు మేర సంతోష్, నవదీప్, మయూరి, సత్యయ్య, కళావతి, ధర్మారావుపేట, కామారెడ్డి నుండి. తప్పకుండానండి, మీ అందరి కోసం ప్రేమించుకుందాం రా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, అలాగే పడిగెల రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత్, అక్షయ్ నిజామాబాద్ నుండి, అజీజ్ భాయ్, మతీన్, షేక్, చాంద్, ఫరీక్, సయ్యద్, ఖలీల్, మబీన్, యసీన్, ముసాకరీం, సలీం నిజామాబాద్ నుండి, నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్, వంశీ, కృష్ణ, పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట అమ్మాయి కోసం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్ నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంష్ కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే పార్షిగుట్ట సికింద్రాబాద్ నుండి స్వర్ణలత శ్రీనివాస్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్, కృష్ణవేణి సునీత, పూర్ణ భవిత, రుద్విన్ రామానుజమ్మ, నీలేంద్ర హరిణి, లక్ష్మణ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, లతిక్ ప్రీతి, శకుంతల గౌరవ్, అనురాధ, వికాస్, ద్రిష, శ్వేత, విఠోబా, సరోజా కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్ 2324085.

హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కాటారం నుండి రవి శ్రీనివాస్, నోముల భాగ్యమ్మ వెంకటేష్, పార్శిగుట్ట సికింద్రాబాద్ నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే యాంటోనీ బేగంపేట నుండి కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట సుస్వాగతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మాకోసం ఏదైనా పాట అంటూ అరుణ ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్నారు. అలాగే ప్రవీణ్ కుమార్, ప్రసాద్, భాను, చిరు కూడా ఇబ్రహీంపట్నం నుండే కోరుతున్నారు. భువనగిరి నుండి సుదర్శన్, మాధస్, విజయ కోరుతున్నారు ఏదైనా మంచి పాట అంటూ. మాకోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ టీనా కోరుతున్నారు. వీరందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినావులో మోల్దావా అధ్యక్షురాలు మయా సాండుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో కూడా సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దావాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ముర్ము మోల్దావా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం సీజన్తో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. సభలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు చాలా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనాలని కోరిన ప్రధాని ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణలు, చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా న్యూఢిల్లీలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఊరేగింపుల కోసం అనుమతి మంజూరు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. అందువల్ల జంతర్మంతర్ మినహా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన సమావేశాలను నిషేధించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరిట యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాబోయే 2 పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 పాటు లద్దాఖ్, విదర్భ, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు. కొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చేపకళ్ల సోయగం, నిలువెత్తు పాలరాతి సౌందర్యం, చూపు తిప్పలేని అందం, నటనలో ఎనలేని ప్రతిభ, భరతనాట్యంలో మేటి, అగ్ర నటీమణులందరికీ అప్పట్లో పోటీ, ఆమె దాతృత్వానికి ఎవరుడారు సాటి, మనోధైర్యంలో ఘనాపాటి. టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన అగ్రనటి, కుటుంబం కోసం మగ మహారాణిలా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తూ నాటకాలు, సినిమాల పట్ల అభిరుచితో కథానాయికగా ఒక ప్రత్యేక గుర్తింపు. ఈ మధ్యకాలంలోనే 100 కోట్లకు పైగా తన ఆస్తులను వెంకటేశ్వర స్వామికి తృణప్రాయంగా ధారాదత్తంగా రాసిచ్చిన వెండితెర అభినయ నర్తకి మన కాంచన గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె సినీ జీవిత విశేషాలు విన్నాము.

జీవితమంటే పూలపాట కాదు, రంగుల ప్రపంచంలో కనిపించేవి వింతగా అందంగా ఎంతో ఆహ్లాదకరంగా చూడముచ్చటగా ఉంటాయి. కనిపించని కోణాలు అంతే భలే చేదుగా కటువుగా ఉంటాయి, అవి మనకు కనిపించవు. కాంచన గారి కెరీర్ కూడా అంతే. మంచి సంపన్న కుటుంబంలో పుట్టి కళ్ళ పట్ల ఆసక్తిని పెంచుకుని చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుని 9 ఏళ్ల వయసులోనే ఆరంగేట్రం చేసి అద్భుత నాట్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రదర్శనలిచ్చారు. మంచి పేరుతో పాటు మంచి డాన్సర్గా, మంచి హావభావాలు పలికించే నటిగా, హావభావాలతో మెస్మరైజ్ చేసే ఒక నర్తకిగా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు. అంతటి ప్రతిభాశాలి కాంచన గారు.

0: మన్నించండి. అంధగత్తననే అహంకారంతో మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలని ప్రయత్నించాను. మిమ్మల్ని ఓడించాలనుకుని నేను ఓడిపోయాను. మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు. పొరలు కమ్మిన నా కళ్ళు తెరిపించారు. స్వామి, ఇక మీరే నాకు శరణ్యం. ఈ నరక కూపం నుండి తప్పించి నాకు తెలుగుబాట చూపించండి.
1: బహిన, పతితపావనుడైన పాండురంగడే మనందరికీ శరణ్యం. ఆ దేవదేవుని సేవించి ధరించు.

ఇది అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాము. మరి అందానికి తోడు విశేష ప్రతిభ కాంచన గారి సొంతం. కాలేజీ రోజుల్లోనే రంగస్థల నాటకాలతో అందరిని మెస్మరీ చేశారు. ముఖ్యంగా యాజ్ యు లైక్ ఇట్ నాటకంలో సిలియా పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిందన్నమాట. అలాగే ప్రసిద్ధ నాటకం లంకేశ్వరంలో కూడా సీత పాత్రకు జనాలు మురిసిపోయి ముగ్ధులైపోయారు, నిరాజనాలు పలికారు. ఆ నాటకం అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందానికి తోడు, ప్రతిభకు తోడు ఆమె అకుంఠిత నటన పట్ల, రంగస్థల నాటకం పట్ల ఉన్నటువంటి తీరు చూసి అందరూ కూడా ముగ్ధులయ్యారు. ఆమె రూపం ఎలా ఉందో హృదయం కూడా అలాగే ఉందన్నమాట. అంత గొప్ప నటీమణి మన కాంచన గారు. అలా మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో సినిమా వైపు ఆమె దృష్టి మళ్ళిందన్నమాట. కానీ ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకుండానే, ఎలాంటి బ్యాక్ బోన్ లేకుండానే ఆమె అందానికి పరవశులై చాలామంది దర్శకులు మరి చిత్రాల వైపు లాక్కెళ్లారన్నమాట. కాకతాళికంగా జరిగినటువంటి విషయం ఆమె నటన తర్వాత ఆమె ప్రతిభను చూసి, ఆమె వర్చస్సును చూసి అలా అనుకోకుండానే ఆమె మరి సినిమాల వైపు వచ్చారు కాదు, ఏ ప్రయత్నం చేయకుండానే ఆమెకు దాసోహమయ్యే సినిమాల్లోకి తీసుకువచ్చారన్నమాట దర్శకులు. అది కూడా ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమెను చూసి, సో వీళ్ళు మనకు సినిమాలకు పనికొస్తారు, జనాలు నీరాజనాలు పలుకుతారని చెప్పేసి ముందు చూపుతూ చూశారనమాట. అలా సినిమాల వైపు తీసుకొచ్చారు. సినిమాలోనూ అగ్ర నటీమణిగా ఒక వెలుగు వెలిగారు మన కాంచన గారు.

1963 కలిసి వచ్చిన అదృష్టం సినిమా కోసం ఎన్టీఆర్ తో కలిసి ఆడిపాడారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి సమయం ఇది, కళ్లకు కట్టినట్టుగా ఇప్పుడు గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా, ఎంత కష్టజీవులు ఎంత ఉత్సాహంగా ఆ పనులు చేస్తారో ఈ సినిమా, ఈ పాట దృశ్యంలో మీరు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటున్నాం. కాంచన గారి అసలు పేరు వసుంధరాదేవి. అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వసుంధరాదేవి పేరు మరో పేరు ఉండటంతో తన పేరును కాంచనగా మార్చారు కూడా మరి డైరెక్టర్స్. నిజానికి కాంచన గారి అందానికి ఫిదా అయిన మల్లీశ్వరి సినిమా డైరెక్టర్ సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. మరి అంత అందం ఆమె సొంతం. తన తండ్రితో కలిసి తన పొలం దగ్గరే ఉన్నటువంటి ఒక ల్యాండ్లో సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సమయంలో వీరిద్దరు నాన్నతో కలిసి వెళ్లారట. వెళితే అక్కడ ఆ డైరెక్టర్ గారు చూసి కొంతమంది ఎలా ఉంటారు చూడగానే ఇలా ఆకర్షించే విధంగా ఉంటారు కదా, అందరు మెప్పించే విధంగా ఉంటారు. ఆ కళ్ళు, ఆ ముఖం, తర్వాత ఆ కళలు మనకు తెలిసిపోతాయి. వీళ్ళంతా కూడా నటులు నటీమణులు కాదు, సినిమాల్లో జీవించే నటులని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు రేపటి భవిష్యత్ భావి తరాల వారికి మార్గదర్శకులు, వారు వెలుగురేకులు అన్నమాట. సినిమా పరంగా, కళల పరంగా, ఈ నాటకం పరంగా చూసినట్లయితే అంతలా ఆ సినిమా పాత్రలకు జీవం పోసి మనందరినీ కూడా ముక్తుల్ని చేశారు అంత గొప్ప నటీమణులు వీళ్ళు. అలా అడగడంతో మరి 9 ఏళ్లకే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు బాలనటిగా. కానీ కొన్ని కారణాల చేత కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేసి కుటుంబ పోషణ కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్గా చేరి బాధ్యతను మెడలో వేసుకున్నారు. అలా కుటుంబ బాధ్యతను మెడలో వేసుకుని అందరికీ ఆదర్శ నారీమణిగా, ఆదర్శ నటిగా నిలవటం గొప్ప విశేషం. 1966లో మంచి కుటుంబం సినిమాలో ఆమె చేసిన నటన, ఆ స్క్రీన్ మీద ఆమె పాడినటువంటి ఆ విధానం నిజంగా ఆల్ టైమ్ హిట్గా ఆ మూవీ. తర్వాత ఆమె పాట కూడా ఎప్పటికీ మరవలేము. అలా వీణలై ఆ వీణల తంతులై మన గుండెల్ని ఎప్పుడు మీటుతూనే ఉంటాయి.

కొన్ని జీవితాలను పరిశీలిస్తే కారణ జన్ములుగా పుడతారు అని అంటుంటారు కదా, నిజంగా కాంచన గారి జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎయిర్ హోస్టెస్లోనూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరి అక్కడ తన ఉద్యోగం తన పని తాను చేస్తూ వెళుతూ ఉంది. మరి అలా వెళ్ళాలి కదా, కానీ అక్కడ కూడా సినిమా తల్లి వదలలేదు. అలా ఉద్యోగం చేసినటువంటి సమయంలో అందులో ఒక డైరెక్టర్ ప్రయాణిస్తున్నప్పుడు ఈ మందానికి ముక్తులైపోయి ఆకర్షితులై, ఈమె ఇక్కడ కాదు ఉండేది, సినిమాలో పనిచేయాలి, సినిమా తెర మీద మెరుస్తారు, అందరూ కూడా బ్రహ్మరథం పడతారు, జీజేలు పలుకుతారని చెప్పేసి అనుకుని సినిమాల్లోకి రమ్మని అవకాశాలు ఇచ్చారు. అలా స్క్రీన్ టెస్ట్కి రమ్మని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారనమాట. అయితే తను ఒక కండిషన్ పెట్టారు, ఏమని అంటే నా సొంత ఊర్లో స్క్రీన్ టెస్ట్ చేస్తాను, షూటింగ్ కూడా అక్కడే చేయాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. అలా ఆ సినిమాల్లోకి వచ్చారు. అయితే మరి అంజలి పిక్చర్స్ బ్యానర్లో తెలుగు తమిళ ఏకకాలంలో సినిమా తీసి విడుదల చేశారు. సినిమా సక్సెస్ అయింది, బంపర్ హిట్ అయింది. అందులో నాగకన్యగా కాంచన గారి పాత్ర నవ్వుతున్న భవిష్యత్ అంటే రావటం రావటంతోనే మంచి పాత్ర దొరకటం, తర్వాత ఆ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, కథానాయక లక్షణాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఆమె పాత్రను చూసి ఆమెను చూసి అందరూ కూడా ముక్తులైపోయారు, పరవశులైపోయారు. సో సినిమాలో నిలదొక్కుంటుంది, మంచి అగ్రనటిగా వెలుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇండస్ట్రీలో. అలా తన కెరియర్ మలుపు తిప్పినటువంటి సినిమా అని చెప్పవచ్చు. ఇంకా మరి అందులో పాటలన్నీ చెప్పలేము, మీకు మరొక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. పి ఆదిరామరావు స్వరపరిచారు. అయితే మరి అందులో ఈమెపై చిత్రీకరించిన పాట లేదు కాబట్టి 1972లో నీతి నిజాయితీ సినిమాలో ఆమె పై చిత్రీకరించినటువంటి ఆమె నటించినటువంటి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ విందాము.

తమిళ, హిందీ, తెలుగు భాషల్లో 60 సినిమాలకు దర్శకత్వం చేసిన అప్పటి ప్రముఖ దర్శకులు సివి శ్రీధర్ కాంచన గారి ప్రతిభను గమనించి తన సినిమాకు స్క్రీన్ టెస్ట్కు పిలిచారట. విమానాశ్రయంలో చూసి, అంటే ఆమె ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి. అలా వారిచ్చిన అవకాశంతో తన సొంతూరులోనే తన సినీ కెరీర్ను మొదలుపెట్టి సినిమాల్లోకి వచ్చారు. అలా తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ మూవీ కాదలిక్క నేరమిల్లే. ఈ మూవీలో మెయిన్ రోల్గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆమె విజయానికి వేదికగా మారి వరుస అవకాశాలు మరి రావడం, వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వైపుగా మలుచుకొని, విజయానికి వేదికగా మలుచుకొని, సక్సెస్కి కెరాఫ్ అడ్రస్గా మలుచుకొని ఆమె దూసుకెళ్లారనమాట. అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయారు. 60-70 దశకంలో ఒక వెలుగు వెలిగారు మరి తన అందచందాలతో. అలా ఏఎన్ఆర్, ఆత్మగౌరవం సినిమాలో మరి మంచి నటనతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాగే హీరో శోభన్ బాబుగా పరిచయమైనటువంటి సినిమా వీరాభిమన్యు. వీరాభిమన్యులో శోభన్ బాబు పక్కన ఆమె జోడీ నిజంగా ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా నటించారనమాట. పాత్రలకు జీవం పోశారు. ఆ సినిమా ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఎప్పుడు విన్నా అదిగో నవలోకం అన్నట్లుగానే ఉంటుంది.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటినటి కాంచనగారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. తొలి రోజుల్లోనే కెరీర్ ఆరంభంలోనే మంచి గ్లామర్ పాత్రలు అదరగొట్టారు కాంచనగారు. అల్లరి, హాస్యం, శృంగారం, భక్తి, జానపద పౌరాణిక పాత్రల్లోనూ అందరిని కూడా తన నటనతో కట్టిపడేశారు. సూపర్ స్టార్ కృష్ణతో చాలా సినిమాల్లో నటించారు. తర్వాత వారి జోడు కూడా అందరూ చూసి మరి వారి జోడిని మళ్లీ మళ్లీ కావాలనుకున్నారు. కాబట్టి ఆ దర్శకులు కూడా వారిద్దరితో కలిసి సినిమాలు తీశారు. చాలా సినిమాలు కూడా హిట్ సినిమాలు. అయితే మంచి జోస్తో నటించినటువంటి సినిమా అవేకళ్ళు. ఈ మూవీలో కాంచన గారి గ్లామర్ అండ్ రొమాంటిక్ పాత్ర నిజంగా అందరినీ అప్పట్లో కుర్రకారని గిలిగింతలు పెట్టిందనమాట. అంత అద్భుతంగా నటించారు. అలాగే బలే మాస్టారు, జరిగిన కథ, ఇంద్రధనస్సు, తర్వాత ఇంకా వింత కాపురం, అలాగే తల్లి కొడుకులు, ఇలా చాలా సినిమాల్లో కృష్ణ గారితో తన తొలినాళ్లలో సినిమాలు నటించారు అనమాట. మంచి స్క్రీన్ షేర్ చేసుకున్నారు, సినిమాలు కూడా ప్రేక్షకులు మంచి రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళ కెరీర్ పరంగా కూడా మంచి గుర్తింపు వచ్చిందనమాట. అలా అగ్రనటీమణిగా రాణిస్తున్నటువంటి రోజుల్లో అందరూ దర్శకులు ఆమె పాత్ర కావాలి, ఆమెనే తీసుకోవాలి, ఈ పాత్రకు ఆమెనే సూటబుల్ అని చెప్పేసి అంత స్థాయికి ఎదిగారనమాట. కేవలం ఆమె యొక్క వెనకాల ఎవరో ఉన్నారు, తోడున్నారు, వెనకాల ఎవరో సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కాదు, కేవలం ప్రతిభ, తన అందం, తన హావభావాలు, అభినయం ఇవి మాత్రమే నమ్ముకున్నారనమాట. ఆమె హృదయం కూడా, ఆమె బయటికి ఎలా అందంగా ఉన్నారో ఆమె హృదయం కూడా అంత అందంగా ఉంది. తర్వాత ఆమె మనసు కూడా అలా అనమాట. ఎందుకు అంటే తన వెనకాల, తెర వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, తెర వెనకాల ఉన్నటువంటి వారు పడినటువంటి కష్టం చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది.

0: కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకు రాదు బాబాంది, కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: ఆ ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు

0: అంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్య.

ఏనాడుతో ప్రేమించి చూడు ఆత్మగౌరవం, ప్రాణమిత్రుడు, ప్రేమనగర్, ధర్మదాత, మహాకవి, క్షేత్రయ్య, భక్త తుకారం వంటి ఆనిముత్యం లాంటి సినిమాలు ఆడిపాడి మురిపించారు కాంచన గారు. మరీ ముఖ్యంగా నటులు నాగభూషణం కాంచన గారిలా ప్రధాన తారాగణంతో తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నాటకాల రాయుడు. ఈ మూవీలోని కాంచన గారిపై, తర్వాత నాగభూషణ్ గారిపై చిత్రీకరించినటువంటి పాట ఎప్పుడు విన్నా కూడా, ఎప్పుడు చూసినా కూడా సరికొత్త హుషారు రావడం, తర్వాత ఎంత అందంగా ఉంది, తర్వాత ఎలా భావంతో రాశారు కవి అని అనిపిస్తూ ఉంది. పైగా కాంచన గారి యొక్క హావభావాలు, కాంచన గారి యొక్క నటన, ఆ వయ్యారితనం, తర్వాత ఇంకా ఆ రొమాంటిక్ సాంగ్ విందాం.

అన్నదమ్ములు అనుబంధం సినిమాలు, అలాగే దానవీర సూర్యకర్ణలు, సుభద్రిగ డ్రైవర్ రాముడు సినిమాలు, కళావతిగా నా దేశం సినిమాలు ఒక వీరనారిమణిగా, అదేవిధంగా శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో కూడా గోవిందమ్మగా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు నటించి జీవించారు కాంచన గారు.

ఆమె నటన విశ్వరూపం చూడాలంటే మరి అన్ని పాత్రల్లో ఆమె మెరిశారు, అందరినీ మెప్పించారు, అన్ని పాత్రలు వేశారా లేదా అని చెప్పడానికి, ఎందుకంటే ఆమె నర్తకిగా ఎన్ని హావభావాలు పలికిస్తారు, ఎన్ని ముద్రికలను చూపిస్తారు, ఎన్ని భంగిమలు చూపిస్తారు అందరికీ తెలిసిందే. అయితే ఆమె యొక్క విశ్వరూపాన్ని మరి ఒక సినిమాలో చూపిస్తారనమాట భద్రకాళిగా. ఒక పూనకాలు వస్తే ఏ విధంగా రియల్ లైఫ్లో మనం ఎలా చూస్తామో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో మరి విజృంభించారు 1966లో వచ్చిన నేనంటే నేనే సినిమాలో.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు ను పొందండి. మరిన్ని వివరాల కోసం 1-4

0: 5555 కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి నటిమణి కాంచన గారి సినీ జీవిత విశేషాలు వింటడం మనం చివరికి వచ్చేసాం. 1939 ఆగస్టు 16 జన్మించిన కాంచన గారు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసి ఒక గోల్డెన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ నిజ జీవితంలో బంగారు వర్ణాలు లేని జీవితాన్ని ఒంటరిగా గడిపారు. వెండితెరపై అగ్ర నటీమణిగా వెలిగినా జీవితంలో తన వారితో విసిగిపోయి విరక్తితో తన 100 కోట్లకు పైగా ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చి వజ్ర కిరీటిగా వన్నెగా నిలిచారు కాంచన గారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అద్భుత నటి కాకుండా దాతృత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్జ్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రేడియో సమాచార ప్రసార వ్యవస్థలో పెను విప్లవాన్ని సృష్టించిన సాధన, ప్రసార మాధ్యమానికి శ్రీకారం చుట్టిన గొప్ప ఆవిష్కరణ, ఉత్తర ప్రత్యుత్తరాలతో తీగలతో సమాచారం రాజ్యమెలుతున్న తరుణంలో ఎలాంటి వాహకాలు లేకుండా వైర్లెస్ తరంగాలు సుదూరాలకు పంపి స్వీకరించి సరికొత్త సాంకేతికతకు తెరలేపిన అద్భుత సాధన, అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ప్రసార సాధనాల్లో రేడియో స్థానం ఎవరెస్ట్ శిఖరం. మరి అలాంటి అద్భుత సృష్టి చేసిన మహనీయులు భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత మార్కోని. ఏంటి ఇదంత చెబుతున్నారు అనుకుంటున్నారు కదా? ఎస్, ఈరోజు ఆయన వర్ధంతి. ఖచ్చితంగా ఆయన మనం స్మరించుకోవాలి, భావితరాలకు చెప్పాలి. ఆయన యొక్క చేసినటువంటి కృషి, ప్రయోగశాలలో ఆయన గడిపిన జీవితం అందరికీ కూడా స్ఫూర్తి. ఆయన పేరు వింటేనే చైతన్యమవుతాము. అలాంటి గొప్ప వ్యక్తి అనమాట. మిలీనియం మహానీయులుగా చరిత్రకెక్కిన మార్కోనీకి నివాళిగా ఆయన కృషిని స్ఫూర్తిగా ఈరోజు తీసుకుందాము.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ పూలరంగడు సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో రంజిత్ కౌశల్యతో కలిసి పాడిన రామ జోగేశాస్త్రి గీతం. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని రేడియోను కనుగొన్న మార్కోని జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, మనకు కొన్ని మాత్రమే, ఆయన చేసినటువంటి ప్రయోగాలు చాలా చాలా చాలా ఉన్నాయి. అలా ఆయన పేజీలు తిరగేస్తూ ఉంటే మనం రోమాంచితమవుతాం, మనం కూడా ఏదో చేయాలి అనే కసి వస్తుంది. అయితే మరిన్ని విషయాలు విందాం ఈ ప్రకటన విన్న తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మార్కోని వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన కనుగొన్నటువంటి, ఆవిష్కరించినటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. 1837 మొదటిసారిగా రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను తయారు చేసి శబ్ద తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి రిసీవర్స్తో మరి అలాంటి ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని తిరిగి మళ్లీ శబ్ద తరంగాలను పునరుత్పత్తి చేయడంలో సక్సెస్ అయ్యి సరికొత్త సాంకేతికతను పరిచయం చేసి పేటెంట్ సాధించి ప్రపంచ గతిని మార్చిన ఘనత మార్కొనిది. ఈయన గురించి ఇంకా విందాం పాట విన్న తర్వాత.

కలిజ సినిమా నుంచి హేమచంద్ర శ్వేత పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మార్కోని రేడియోను కనుగొన్న, రేడియోను ఆవిష్కరించినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు చైతన్యం అవ్వడానికి, స్ఫూర్తి నింపుకోవడానికి మార్కోనికి పాఠశాల విద్య తెలియదు. ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వింటుంటే. కారణం ఏంటంటే, ఇంట్లోనే అన్ని అన్నమాట. తన తండ్రి ఉపాధ్యాయుల్ని ఇంటికి పిలిపించి ఇంట్లోనే అన్ని విద్యలు నేర్పించారు. మరి వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పాఠాలు, ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రాలు, గణితం, కళలు ఇలాంటివన్నీ నేర్పేవారట. అలా మరి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఒక అతను, మరి ఆయనకి పాఠాలతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలు ఎలా చేయాలి, ఏంటి ప్రయోగాలు ఎలా చేయాలి, ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి మెలకువలు, టెక్నిక్స్, ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మార్కోనికి నేర్పారన్నమాట. అలా మార్కోనికి శాస్త్రవేత్తగా ఎదగటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయట. అలా 17 ఏళ్ల వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పుట్టగానే వాళ్ళు దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచ గతిని మార్చేందుకు వచ్చారు అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది. వారు చేసినటువంటి వారి ప్రయోగాలు అనుకోండి, వారు చేసిన కృషి, వారి జీవితం త్యాగం చేయటం, ఇవన్నీ కూడా గొప్పగా అనిపిస్తాయి. అనిపించడం కాదు, అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు, చదవాలి కూడా చదువుతున్నప్పుడు, ఎస్ మనం కూడా ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, మనం కూడా ఒక ఎయిమ్ కోసం ప్రయత్నం చేయాలి, ఆ వైపు అడుగులు వేయాలి అనే ఒక స్పార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకని అప్పుడప్పుడు మిలీనియం మహానీయులు వాళ్ళ యొక్క పేజీలను అప్పుడప్పుడు ఈ యువతరానికి, తర్వాత విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్లకు, ఉపాధ్యాయులకి అనుకోండి, ఉపాధ్యాయులు అయితే విధిగా విద్యార్థులకు ఇలాంటి స్టోరీ చెబుతూ ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు అయితే యువకులుగా విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక గైడ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడేటువంటివి, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఖచ్చితంగానే నేను మిమ్మల్ని ఖచ్చితంగా చేయట్లేదు. మరి ఇలా ఆయనకు బీజాలు పడ్డాయి, వాటిపైన దృష్టి మళ్ళింది. దృష్టి కాదు, ప్రపంచాన్ని ఇలా తన చేతిలోకి తీసుకునేటట్టుగా సాంకేతికతను పరిచయం చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఊహకందనటువంటి ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి సవాలు విసిరారనమాట తన వైపే. ఇప్పుడు ఆయన ఫలాలే ఆయన ఇచ్చినటువంటి కృషి. అందుకోసం మరి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా చదివారు. ఆ తర్వాత ప్రయోగాలనే ఆ ఏ ఇంట్లోనైతే పాఠశాలగా మార్చుకున్నారే, అదే ఇల్లుని ప్రయోగశాలగా మార్చుకున్నారు. నిజంగా గ్రేట్ సెల్యూట్.

మార్కోని ముఖ్యంగా విద్యుదయస్కంద వికిరణాలపై విస్తృతంగా ప్రయోగాలు చేసి ప్రస్తుత రేడియో తరంగాలను ఆవిష్కరించారు. భౌతిక శాస్త్రంలో తాను చేసిన రేడియో టెలిగ్రాఫ్ ఆవిష్కరణలకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు. మరి ఇతను పితామహులుగా కూడా పిలుస్తారు. తన 20 ఏట నుండి ఆవిష్కరణల వైపు పూనుకుని అతని అసాధారణ ప్రతిభకు మరి ఈ అలాంటి లక్ష్యాన్ని అలాంటి గోల్ను పెట్టుకోవడం అలాంటి సంకల్పం తీసుకోవడము నిజంగా ఆనాడే తీసుకున్నారంటే మరి అలాంటి ప్రతిభ నిజంగా అందరికీ ఉంటుందంటే చాలా రేర్గా ఉంటుందన్నమాట. అంత గొప్ప శాస్త్రవేత్త రేడియో ఆవిష్కరణ కోసం ఏకంగా మరి ఇంటినే ప్రయోగశాలగా మార్చేశారని చెప్పుకున్నాం కదా. రేడియో ఆవిష్కరణ తర్వాత మోడర్న్ టెక్నాలజీలో ఎలాంటి సంచలన విప్లవాలు వచ్చాయో, నవభారతంలో రేడియో ఎలా క్రియాశీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పకలేదు. అదే రాజ్యం ఎలుతూ ఉందన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి మార్కోని వర్ధంతి ఈరోజు ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం అలాగే ఆయనకు సల్యూట్ చేస్తోంది FM వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట గబ్బర్ సింగ్ సినిమా కోసం శంకర్ మహాదేవన్ గోపికా పూర్ణిమ పాడింది. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్ లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమాపేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన వర్షాలు పార్లమెంటు సమాపేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త్ కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ్ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో భారత్ కే లియే గర్వ్ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन, और विश्व में बहुत कम देश ऐसे हैं कि जिनके पास ये सुविधा है. लेकिन भारत ने जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजिन वाली है.
0: मध्य प्रदेश प्रभुत्वम సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దోవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే

మోల్దావా పార్లమెంట్ అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్టపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్టపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతుల అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 12:41.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸುಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: మేరా జూతా హై జపానీ ఏ పటలూను ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసీ ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. గీత రచన ఆనంద్ శ్రీరామ్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ విదిత్ భారతి FM 102.8 MHz.

మీరు విన్న పాట కింగ్డమ్ సినిమా నుంచి. మీరు వింటున్న పాట తండేల్ సినిమా నుంచి. నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడింది.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఇప్పుడు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరం ఇళ్ల నిర్మాణ పథకం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాషా సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్టంలో 3 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు.

మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తొలి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచడానికి 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 37కి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరా మహిళ నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజహరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోషర్ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభిస్తుంది. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష, సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో నేర్చుకున్న సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలను తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని సీతక్క కోరారు. విద్యార్థులు, పాఠశాలలు, మహిళా సంఘాలు రైతులకు తోడ్పాటందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. అసోంలో బొగ్గు గనుల రంగం అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించారు. రాష్టంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బొగ్గు గనుల రంగం పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంయుక్తంగా జాతీయ స్థాయి సీఏజీ ఐసీఎస్ఎస్ఆర్ రీసెర్చ్ ఆర్టికల్ పోటీ నిర్వహిస్తున్నాయి. ఆడిట్ నివేదికలు, ప్రజా ఆర్థిక అంశాలపై విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీ జరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తులను 1 ఆగస్టు నుంచి 10 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్నెస్పై అవగాహన పెంచే లక్ష్యంతో గుంజేడు నుండి ఏకశిలా పార్క్ వరకు హెరిటేజ్ రన్ చేసినట్లు ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు, ఎన్ఐటి కాలికట్ విద్యార్థి, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పాల్గొంటున్న నిఖిల్ తెలియజేశారు. ఆయన తన యాత్రను పూర్తి చేసిన అనంతరం ఏకశిలా పార్క్లో పర్యాటక శాఖ అధికారులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిఖిల్ కుమార్ తన హెరిటేజ్ రన్ ఈరోజు విజయవంతంగా పూర్తి చేశాడని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. జులై 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి తన రన్ ప్రారంభించి 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్ ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ముగించారు. ఈ పరుగులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలైన గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తూ ఏకశిలా పార్క్ వరకు కొనసాగించారు.
కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పోరు కొనసాగుతున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ శివారు సర్వే నంబర్ 145లో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు పెట్టడంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.

0: మాట్లాడుతూ పట్టాలున్న రైతులను కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
1: ముంకుసాపూర్ గ్రామంలోని సర్వే నెంబరు 145లో దాదాపు 150 ఎకరాలకు పట్టాలున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రి కూడా దీని మీద శ్రద్ద పెట్టాలి. ఎక్కడైతే పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటారు వారికి ఉండగా నిలుస్తాం.
0: రాష్టంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల హకీంపేటలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్, విద్యాహబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మొత్తం 9 బ్లాక్లలో బ్యారికేడ్లు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్లో అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని యునెస్కో ప్రతిపాదన మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో చతురంగ పేరుతో పుట్టిన ఈ ఆట క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా మారింది. ప్రజల్లో చెస్ ఆడేలా ప్రోత్సహించడం, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ 26 స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పీఎం శ్రీ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 పాఠశాలలకు 7,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 200 లోపు విద్యార్థులు కలిగిన పాఠశాలకు 37,500 రూపాయలు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 50,000 రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. బీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 18వ ఆర్థిక సంఘ నిధులను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల చట్టబద్ద బాధ్యతేనని తెలియజేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీకీతే పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరా మహిళ నిర్మాణ పథకం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలను నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్టంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ స్టూడియోలో సమయం 1:20 దాటి 45 సెకండ్లు. కొద్ది క్షణాలు షో టైం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 23

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. షో టైం కార్యక్రమానికి స్వాగతం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపదా మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చాను. మరి మీరు కూడా సమాధానాలకు రెడీగా ఉండండి. సమాధానాలు ఎలాగో మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే యు ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, మై ఫేవరైట్ లిజనర్స్. ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ప్రశ్న మరొకసారి, ఏ వీడియో గేమ్లో క్రాటోస్ నటులు మెయిన్ రోల్లో నటించారు? ఆన్సర్ తెలిస్తే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. పాట అయిపోయేలోపు ఆ సమాధానం కూడా ఎలా అంటే, సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు ఈ ఆర్డర్లో టైప్ చేస్తే అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను.

ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి రాసిన గీతమది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి బృందం, చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324048 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఏ వీడియో గేమ్లో క్రోటస్ నటులు మెయిన్ రోల్లో నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. మరి వెంటనే చాలా స్పీడ్గా సమాధానం చేస్తున్నారు వారందరికీ. ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత జోష్ను నింపుతున్నారు వీళ్ళు. షేరి బాలాజీ కుబీర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జరిపతుల బుచ్చయ్య తరాలపల్లి నుండి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజన్నపేట సిరిజిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్, వెంకన్న డబ్బుసేట్ లైన్ బెల్లంపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్, నారాయణ స్వామి చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశం సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్, పుదుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్య, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, నార్కెట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, నల్లగండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుంచి ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్, వీరంతా సరైన సమయంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతుంది FM వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో. మరొక ప్రశ్న వచ్చేస్తుంది.

భూమీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? భూమీద జీవించే అతి పురాతన అంటే ఓల్డెస్ట్ ట్రీ అన్నమాట అని అడిగేది. భూమీద జీవించే అతి పురాతన వృక్షం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. పాట అయిపోయేలోపు, పాట అయిపోగానే వెంటనే మేము అక్కడి నుంచి మాత్రం కన్సిడర్ చేస్తున్నాం, మీరు అది గమనించాలి.

గోవింద గోవింద సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన యుగలగీతం విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భూమి మీద జీవించే అతి పురాతన వృక్షం ఏది అని ప్రశ్న వేశాం. మరి ఇందాక మాకు సమాధానం చెప్పలేదు అని అంటున్నారు. ఏ వీడియో గేమ్లో నటులు క్రోటోస్ మెయిన్ రోల్లో నటించారు అని అడిగాం కదా, గాడ్ ఆఫ్ వార్ అనే వీడియో గేమ్ అనమాట. మరి మనం అడిగినటువంటి తాజాగా అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చేసిన వాళ్ళు, ముందుగా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, బిహెచ్ఎల్, నల్లగండ్ల, సేరలింగంపల్లి, హైదరాబాద్ నుంచి. చాలామంది శ్రోతలు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపలేదు. చాలా రేర్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అయితే కొంతమంది మాత్రమే, ఒక్కరు ఇద్దరు అనుకుంటాను, మిగతా వాళ్ళు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఒక్కరు మాత్రమే చేశారు ఇప్పటివరకు అయితే, ఇంకా ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి ఓన్లీ వన్ పర్సన్కి హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సహజంగా అత్యధిక సరస్సులు ఉన్న దేశం ఏది? సహజసిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగినటువంటి దేశం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం, తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు చేశారు అనేది ఈజీగా సిస్టమ్ ముందు మాకు కనిపిస్తుంది అన్నమాట.

కూలి నెంబర్ వన్ సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరిచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సహజ సిద్ధంగా అత్యధిక సరస్సులు కలిగిన దేశం ఏది అని, చాలా సులభమైనటువంటి ప్రశ్న అనుకుంటాను ఇది. ఎందుకంటే అందరికీ హుషారు వచ్చేసింది, అందరూ ఉత్సాహంగా చాలామంది శ్రోతలు ఆన్సర్ చేశారు. చదవటానికి చాలా సమయం పడుతుంది అనుకుంటా, ఐ థింక్ చదివే ప్రయత్నం చేద్దాం అందరివి. వెంకటేష్ నందిపేట నుండి, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవాలయం నుండి వీరు రాధా కుమారస్వామి రియాన్స్ సహస్ర, చంపపేట నుంచి రాధ, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి జాప, భూమేశ్వర్ వెల్లుల నుండి, అపర్ణ బెంగళూరు నుండి, సుభాషిణి జనార్దన్ హైదరాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వారి మిత్రులు, చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి హెంపాపురం విలేజ్ నుంచి, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, తర్వాత కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి, ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కర్తల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కాన్గల గోపాల్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్ పావని కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెంకటరెడ్డి లక్కవరం నుంచి. చాలామంది శ్రోతలు ఇంతకుముందుకు రాని వారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయ్, హనుమాన్ టెక్లీ హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్, చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సరిసిల జిల్లా నుండి, వెంకన్న డబ్బుసీట్ లైన్ బెల్లంపల్లి నుంచి, నిజామపేట నుంచి గణేష్ వేదవతి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ్, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, నాగర్కర్నూలు జిల్లా నేదూరు కళ్యాణచారి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఆడేప సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, మధుకర్ నందిపేట నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, భవానీ వెంకట్ పుట్టపాక నుండి, మహాలక్ష్మి కౌకూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రామ్ప్రసాద్ రామ్ చరణ్ ఇంకా వారి మిత్రులు, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, ఓల్డ్ ఎంఐజి కాలనీ బిహెచ్ఈఎల్ నల్లగండ్ల సేరలింగంపల్లి నుంచి, రాకేష్ ఫరీద్ రెందిపేట నుండి,

పుష్ప శ్రీ శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరే కాక ఇంకా చాలా మంది శ్రోతలు పాట అయిపోయాక పంపించారు, వారందరూ కూడా అభినందనలు. సరైన సమాధానం కెనడా. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆలోపు ఒక చిన్న ప్రోమో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. నారీ నారి నడుమమురారి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల్ పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, పీర్జాదిగూడ శ్రీనివాస్, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, సుచిత్ర జనార్దన్ సుభాషిణి, మిర్యాల తిరుపతయ్య పుట్టపాక నుండి భవాని వెంకట్, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి, సిహెచ్ఏ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా షోలో పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్స్ అండి. ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యులు, సిరిమల్లి కాలనీ అతాపూర్ హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ వారి, ఇంకా కర్తల నుంచి కానుగుల గోపాల్, డబ్బుసేట్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, అపర్ణ బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, చిరంజీవి నాగభూషణం హంపాపురం విలేజ్ నారాయణ స్వామి కూడా, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి, ఎంఎం శాస్త్రి ఉనా స్నిగ్ధి కార్తిక్ సైగంధి పంచకుట హైదరాబాద్ నుండి, మధుకర్ నందిపేట నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి, నిమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ భావని, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విస్తృత మహాద్యుతి సంహృత మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, ఇందాక కూడా ఆయన కరెక్ట్ ఆన్సర్ చేశారు, పున్న వెంకటేశం హేమలత, గజ్వేల్ నుంచి సర్ల వెంకటేశం సుగుణరాం, ప్రసాదరాం చరణ్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఫ్రమ్ ఏఎస్ రావు నగర్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరూ షోలో పార్టిసిపేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. వీరు రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సురేష్ నేరేడ్ మెట్ క్రాస్ రోడ్ సికింద్రాబాద్ నుంచి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజి కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల శేరలింగంపల్లి హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరి అయిన సమాధానం పంపించారు. షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ షోకి మరింత బ్యూటీని చేకూరుస్తున్నారు. మరి ఇంతకీ భూమి మీద అత్యంత శీతల ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం ఏది అంటే ఓస్టోన్ స్టేషన్ అంటార్కిటిక్ అని చాలామంది సమాధానం ఇచ్చారు. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. ఇక మరి టైం లేదు కాబట్టి పాట వచ్చేస్తుంది. షోలో పార్టిసిపేట్ చేసి షోని మరింత బ్యూటిఫుల్గా మరింత ఎనర్జెటిక్గా సాగించినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం. మరొక రోజు మళ్ళీ మీ ముందుకు. మీరు వింటున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూయట్.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने
1: మహిళా సాధికారత కోసం నడుంబిగించారు. ఎందుకని ఇక్కడి నుంచి మొదలెడితే ఆమె పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదనమాట. సో ఆ వివరాలు ఎట్లా తెలుసుకున్నా వింటూ ఉండండి మీ అభిమాని ఎఫ్ఎం వివిధ్ భారతి.

మెరుపుకలుల సినిమ నుంచి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. వంగారి మథాయ్ పర్యావరణవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న వయసు నుంచే, పాఠశాల వయసు నుంచే ఆమె మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతో లీజియన్ ఆఫ్ మేరీ అనే క్రైస్తవ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నమాట. అలా సేవా కార్యక్రమాలు చేస్తూనే చదువులో ఉత్తమంగా రాణిస్తూ విదేశీ విద్యకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వంగారికి చాలా ప్రతిభ, ఎంతో టాలెంట్ అన్నమాట. పైగా కెన్యా దేశంలో ఆనాటి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతిభగల పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆనాటి అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ వారు స్థాపించినటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా 300 మందిని ఎంపిక చేస్తే అందులో ఒకరిగా మత్తాయ్ గారు ఎంపిక కావడం విశేషం అన్నమాట. అలా ఎంపికైన వ్యక్తి మరి అదే ఉత్సాహంతో అమెరికాలో చదివే అవకాశం దక్కింది. అదే ఉత్సాహంతో అమెరికానే కాక ఇతర దేశాల్లో కూడా డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మాస్టర్ డిగ్రీస్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇలా చాలా మాస్టర్ డిగ్రీస్ చేశారు. దాంతో ఆకాశమే హద్దుగా అనేక ఉన్నత చదువులు చదివి మరి ఆమె పర్యావరణవేత్తగా మారారు. మరి దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఒక్కసారిగా చదువుతూ ఉన్నటువంటి ఒక యువతి పర్యావరణవేత్తకు సంబంధించిన సబ్జెక్టు సంబంధం లేని విషయంలో మరి ఏ విధంగా ఇటువైపు వచ్చారు అనేది కొంచెం లాజికల్గా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, తను చదువుకున్నటువంటి చదువుతో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టుతో ఏదైనా లింక్ ఉందేమో ఆలోచించాలి. సో ఎందుకంటే తెలియని సబ్జెక్టు అంశాన్ని, తెలియని సబ్జెక్టు విషయం కోసం మనం ప్రయత్నాలు చేయరు ఎవరు కూడా. తెలిసిన సబ్జెక్టులోనే ఆ సబ్జెక్టు కోసం మనం క్షేత్ర పరిశీలన వెళ్ళినప్పుడు, ప్రయోగాలు చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు దాని మీద మక్కువ ఆసక్తి అనేది పెరుగుతుంది సహజంగా. సో అలా ఈమె కూడా పెరిగిందనమాట. ఇప్పటికే మీకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది, అంటే పర్యావరణవేత్తగా మారడానికి గల దారితీసిన పరిస్థితులు ఎలాంటివి అనేది. అంటే ఆమె మాస్టర్ డిగ్రీకి సంబంధించినటువంటి రిలేషన్ ఉందనమాట. అంటే సైన్స్కి సంబంధించి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎంచుకుని దాంట్లోంచి మాస్టర్ డిగ్రీ చేసి అలా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎంచుకోవటం, అక్కడికి వెళ్ళటం, ఇలా అనమాట ఆమె దృష్టి అటువైపు మళ్ళీంది. అక్కడితో ఆగకుండా దాన్ని అంచెలంచెలుగా ఒక సబ్జెక్టుని తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం రూపేణ ప్రభుత్వాలను కదిలించే విధంగా, అంతేకాదు మరి ఆమె ఇంకా చాలా చేశారు, అవి కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఎఫ్ఎం వివిధ్ భారతి.

డమరుకం సినిమా కోసం శ్రీకృష్ణ హరిని పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. వంగారి మిథాయి విషయంలో ఒక మహిళగా ఇన్ని పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉద్యమాలు ఎలా సాధ్యమయ్యాయి అని ఆశ్చర్యమేస్తుంది. ఆమె చరిత్రను తిరిగేస్తుంటే సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిభ ఉంటే అన్ని కూడా ప్రక్కకు తొలగిపోతాయని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. 1971లో నైరోబీ విశ్వవిద్యాలయం నుండి శరీర నిర్మాణ శాస్త్రంలో పిహెచ్డి పట్ట అందుకున్న మొట్టమొదటి తూర్పు ఆఫ్రికా మహిళగా ఖ్యాతిని సాధించారు. ఇలాగే కాదు, ఇలాంటి హిస్టరీలు చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మనం కొన్ని మచ్చుకు చెబుతున్నాను. ఎక్కడో రిఫ్ట్ లోయలో పంట పొలాల్లో పనిచేసుకునే ఆమె ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహిళ ఇంతటి ఘనతను సాధించడం అంటే మాటలా చెప్పండి. అందుకే నోబెల్ బహుమతి సెల్యూ చేసింది. వంగారి రికార్డ్స్ 1.2 1974లో శరీర ధర్మశాస్త్రంలో అధ్యాపకురాలిగా, 1975

జంతుశాస్త్ర విభాగ అధిపతిగా 71లో ప్రొఫెసర్గా ఇలా విదేశాల్లో చదివి తన సొంత దేశానికి వచ్చి నైరోబిలో ఎక్కువ మొత్తంలో మరి పదోన్నతులు పొందిన మొదటి మహిళగా కూడా రికార్డ్స్ సాధించడం గొప్ప విశేషం. ఎంత ధీరత్వం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత హృదయం లోపల మరి ఎంత ధైర్యం ఉండాలి అనేది, ఎంత తెగింపు ఉండాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. తను తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఏం చేశారంటే, అక్కడ జరుగుతున్న ఇన్ని ఉద్యోగాలు చేశారు, ఇంత ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు, ఇంత చదువులు చదివారు కాబట్టి ఇదంతా చూసేసి తనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడక్కడ లింగ వివక్షతను కూడా ఎదుర్కొన్నారనమాట, అసమానతలను కూడా చూశారు. వీటన్నిటినీ సమూలంగా మార్చేసేయాలి, మార్చడానికి మనమే చేయాలి, ఇది మనమే ఒక అడుగు ముందుకేస్తే మన వెంట చాలా మంది వస్తారనే ఉద్దేశంతో తను ఎక్కడైతే ఉద్యోగాలు చేశారో వారందరినీ కూడా సంఘటితపరిచి ఉద్యమం వైపు నడిపించారు. పర్యావరణవేత్తగా మారడానికి గల కారణం ఏంటి అంటే ఆమె జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు కాబట్టి. మరి ఇక్కడ జంతుశాస్త్రం అంటే ఈమె చేసినటువంటి ఉద్యోగాలు జంతుశాస్త్ర విభాగ అధిపతులతో అధ్యాపకులతో సహ అధ్యాపకులుగా పనిచేశారు కాబట్టి ఆ శాస్త్రంలో కూడా తను మాస్టర్ డిగ్రీ చేశారనమాట. అంటే నేను ఏదైనా చేయగలను, అన్ని లోతైనటువంటి విశ్లేషణ ఉండాలి, బహుముఖీన ప్రజ్ఞపాఠవాలను చూపించాలనే ఉద్దేశంతో ఆమె అన్ని చదివారనమాట. అలా ఇన్ని విభాగాల్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఇవన్నీ చేయడం మామూలు వాళ్ళకు సాధ్యమవుతాయి చెప్పండి? ఒకటి చేయడానికి, ఒకటి సాధించడానికి ఆపసోపాలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనం ఆ పనులు చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పనులు చేస్తూనే బోళ్ళంత పని చేశామని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. పోనీ మనం సాధించలేము అని అనుకున్నప్పుడు సాధించాలనే వయసు ఉన్నవాళ్ళు, ఆ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పడానికైనా కనీసం మనకు అర్హత ఉన్నవాళ్ళు అవుతాం అనేది ఇక్కడ ఉద్దేశం. సో అంత గొప్ప వ్యక్తి అనమాట. అలా చాలా ఉన్నాయి వారి యొక్క గొప్పతనాలు. ఇంకొక చిన్న కంటెంట్ చెప్తాను, ఎందుకంటే ఆమె అంత పెద్ద హిస్టరీలో మనం ఎవరిని చెప్పలేము. మహిళా సాధికారతకు సాధించడంలో, ఉద్యమం చేయడంలో నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచారు చరిత్రలో.

జాని సినిమా నుంచి రాజేష్ నందిత పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవిశ్రాంతంగా ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వంలో కీలక విద్యావేత్తగా రాణిస్తూనే రెడ్ క్రాస్ సొసైటీలో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి పర్యావరణ సంబంధం సంఘంలో సభ్యత్వం తీసుకుని ఏకంగా ఆ సంఘానికే అధ్యక్షురాలిగా కూడా ఎదిగి యుఎన్ఓతో చేరి స్వచ్ఛంద సంస్థ ద్వారా వారితో సమన్వయంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారన్నమాట. అలా దూసుకెళ్తున్న క్రమంలో కెన్యా దేశం పరిస్థితి ఏంటి అని, తన సొంత దేశం ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచించి, నిరుద్యోగం పెరిగిపోతుంది, నిరుద్యోగాన్ని అరికట్టాలి, వీటన్నిటికీ కారణం, ఇంకా దానితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటికీ మూలం క్షీణిస్తున్నటువంటి పర్యావరణమే అని గ్రహించి పర్యావరణవేత్తగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె నడుం బిగించారు. మళ్ళీ దీంట్లో ఒక భాగం అన్నమాట, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే దీనికి అటాచ్ అయి ఉన్నటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, మొక్కలు ఇవన్నీ, సో ఇవి కూడా ఒక కారణం అని చెప్పేసి ఆ భాగం ఆ ఉద్యమం చేపడుతున్న క్రమంలో స్పార్క్ లాగా మళ్ళీ ఒక ఆలోచన వచ్చేసి ఇటువైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అలా గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇవన్నిటి కోసం చేస్తున్నటువంటి కృషిని గమనించినటువంటి యుఎన్ఓ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇలా గొప్పగా రాణించినటువంటి మహిళకు మనం ఏం చేస్తాం చెప్పండి, సెల్యూట్ చేస్తాము. అనుకున్న రంగంలో ఆమెలాగా మనం అన్ని పట్టాలు అన్ని ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఉక్కు సంకల్పాన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమాన్ని, ఆ క్రమశిక్షణను, ఆ పట్టుదలను, ఆ తెగింపును, ఆ ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మథాయి గారి జీవిత విశేషాలు మీకందరికి బాగా నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మీ ముందుకు, మీ అశోక్. చివరిగా మీరు వింటున్న పాట జయం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటింది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

0: ఏడుచు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరికొంచెం సేపట్లో మిమ్మల్ని మాటలు పాటలతో అలరించే మాట చెప్పుండ్రీ పాటయినరి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమంట 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షెట్పేటకు చెందిన సాయి శిరీష్తో ముచ్చట ప్రసారమవుతుంది. వారికి నచ్చిన పాటల నడుమ వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రీ పాట అయినుండ్రీ. మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2950081. దీనికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం బొమ్మరిల్లు సినిమా నుంచి సిద్ధ శ్రీరామ్ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ, పాటయండ్రి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా మాండగడ నుంచి దేవన్న, నరేందర్, రాజు, సుశీల వీరు అన్నమయ్య సినిమా నుంచి ఏలే ఏలే అనే పాటను కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఏంది. మా ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి గమ్మత్తు గమ్మత్తు ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటల్ని అడగొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2950081. దీనికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యముడికి మొగుడు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటైండ్రి. మన ఈ కార్యక్రమానికి విద్యానగర్ నుంచి నరేష్ ఫోన్ చేసింది వారితో.

మాట్లాడదాం. హలో హలో హలో హలో హలో నరేష్ గారు, హలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కిల్లర్ సినిమా నుంచి ప్రియా ప్రీతమ అనే ఈ పాట.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయింది. మన ఈ కార్యక్రమానికి ఇచ్చోడ నుంచి అఖిల్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. మరి మాట చెప్పుండ్రి పాట ఇంటికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: హనుమాన్ మూవీ నుంచి పూల మెట్ల సాంగ్ కావాలి
0: సార్. తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తుంటారు.
0: ఎట్లా వర్షాలు పడుతున్నాయి మరి? అవునవును పడతాయి, తొందరగానే పడతాయి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

ఇంతటితో ఇటు మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ కార్యక్రమం రేపు వద్దామట్టు 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫీకర్ చేయకుండ్రి. రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు, యువతీ యువకులతో సరదా ముచ్చటను, ఇంకా వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట, వారికి నచ్చిన పాటల నడుమ. వీరితో ముచ్చట పెడుతున్న వారు జి జ్యోతి.
1: అవనిలో సగం, ఆకాశంలో సగం, ఇలా మహిళలు ఏ రంగంలోనైనా చక్కగా దూసుకుపోతున్నారు. అన్నింటిలో కూడా ముందంజలో ఉంటున్నారు. వాళ్ళకి అండగా అందరూ ఉంటున్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ అన్ని రంగాలలో ముందంజలో ఉండేటట్టు చేస్తున్నారు. అది సన్నిహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య విషయంలో విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా ఆరోగ్య స్పృహ కలిగి ఉండి ఆ రంగంలో చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఎంఎస్సి న్యూట్రిషన్ చేసినటువంటి సాయి శిరీషతో మాట్లాడబోతున్నాం కాబట్టి. హాయ్ సాయి శిరీష, నమస్తే.
2: హాయ్ మేడం.
1: చెప్పు, నీ గురించి చెప్పు ముందు.
2: నా పేరు సాయి శిరీష, మా డాడీ పేరు శాంతమూర్తి, మమ్మీ పేరు నరసవ్వ, అన్నయ్య విఘ్నేష్ కుమార్. డాడీ టైలరింగ్ చేస్తారు, మమ్మీ కూడా టైలరింగ్ చేస్తుంది, అన్నయ్య ఫ్యాషన్ డిజైనర్. నేను ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కంప్లీట్ చేశాను.
1: అయితే ఏమైనా చేస్తున్నావా? చదువు అయిపోయింది కదా.
2: అవును, డైటీషియన్ గానే చేస్తున్నాను.
1: ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వు డైటీషియన్ గా చేస్తున్నావు అన్నమాట. ఈ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది?
2: 3 మంత్స్.
1: చదువు పూర్తి కాగానే డైటీషియన్ గా జాయిన్ అయిపోయినావు అన్నమాట.
2: హైదరాబాద్ లో
1: ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నావు అన్నమాట. అయితే ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి శిరీష, ముందుగల్లా నీకు నచ్చిన పాట గురించి చెప్పు. ఏ పాట వినాలనుకుంటున్నావు?
2: సమయం హాయ్ నాన్న మూవీ నుండి. ఆ సాంగ్ లో లిరిక్స్ కానీ ఇంకా లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారు, బాగుంటది. ఇంకా
1: విజువలైజేషన్, దానిలో ఫోటోగ్రఫీ కానీ,
2: ఫోటోగ్రఫీ చాలా బాగుంటది. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగుంటది, బిహేవియర్ వాళ్ళది నీట్ గా ఉంటది
1: కాబట్టి ఆ పాట అంటే ఇష్టం నీకు.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మనము సాయి శిరీషతో మాట్లాడుతున్నాము. మరి సాయి శిరీష, ఎంఎస్సీ న్యూట్రిషన్ కంప్లీట్ చేసినా అన్నావు కదా, డిగ్రీలో బిఎస్సీ న్యూట్రిషన్ తీసుకోవాల్సి ఉంటది అవునా? ఇంటర్ లో అయితే బైపీసీ కంప్లీట్ చేసి ఉంటాం కదా, అయితే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? తర్వాత బిఎస్సీ న్యూట్రిషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, దాని గురించి?
1: బైపీసీ తీసుకున్నది ఎందుకోసం అంటే అగ్రికల్చర్ చేయాలి అని అనుకున్నా, కానీ మళ్ళీ ఈ కొత్తగా వచ్చింది కోర్స్ గురించి కూడా తెలుసుకున్నా. న్యూట్రిషన్ అంటే కొంచెం డాక్టర్ లాగా ఫుడ్ కి సంబంధించింది. డాక్టర్ అయితే మెడిసిన్ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ కాబట్టి అది కొంచెం హెల్త్ కి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ అదే న్యూట్రిషన్ అయితే మనం డైలీ తీసుకునే వాటితో మనకు హెల్త్ అనేది బాగుంటది. అందుకోసమని బిఎస్సీ న్యూట్రిషన్ గానీ ఎంఎస్సీ న్యూట్రిషన్ గానీ తీసుకున్నా.
0: అయితే ఈ మధ్య కాలంలో ఆధునిక కాలంలో తిండి విధానం ఆహార శైలి అనేది మారుతున్నది కాబట్టి న్యూట్రిషన్ పరంగా నువ్వు అందరికి సజెస్ట్ చేయొచ్చు కూడా, నువ్వు స్వతహాగా పాటించవచ్చు, అట్లాగే ఇతరులకు కూడా ఎంత ఆహారం తీసుకుంటే ఎంత న్యూట్రిషన్ వస్తుంది అనే విషయాలు కూడా తెలియజేయచ్చు కదా.
1: డైలీ తీసుకున్న ఫుడ్ బట్టి మనకు హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, మనం కరెక్ట్ లెవెల్లో ఫుడ్ అనేది తీసుకుంటే మనకు వచ్చే డిసీజెస్ ను కూడా క్యూర్ చేసుకోవచ్చు,
0: రాకుండా ముందుగానే
1: జాగ్రత్త పడచ్చు. బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి మనం ముందుగానే డైలీ టైం టు టైం మనం ఫుడ్ తీసుకుంటే మాత్రం అవేవి రాకుండా ఉంటాయి.
0: సరే, మనం ఇప్పుడు నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కదా, రెండవ పాట చెప్పు, ఏ సినిమాలోంచి వినాలనుకుంటున్నావు, ఏ పాట అంటే ఇష్టం?
1: సీతారామం మూవీ నుండి ఇంత అందం.
0: ఎందుకు ఇష్టం? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఆ పాట ఇష్టమేనా?
1: అలా అని కాదు, కానీ ఆ మూవీలో సీన్స్ గానీ అంటే ఆ సాంగ్ లో సీన్స్ గానీ అవి బాగుంటాయి, టెంపుల్స్ అవి బాగుంటాయి, అందుకోసం అని.
0: పిక్చరైజేషన్ బాగా నచ్చింది అన్నమాట.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో సాయి శిరీషతో మాట్లాడుతున్నాము. మరి డైటీషియన్ తను, అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో డైటీషియన్ గా పనిచేస్తున్నావు కదా శిరీష, మరి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు చేయబట్టి?
1: 3 మంత్స్.
0: జాయిన్ అప్పటి నుంచి మీ విధి నిర్వహణ ఎట్లా అనిపిస్తుంది?
1: చాలా బాగుంది. డైలీ పేషెంట్స్ తో మాట్లాడడం గానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కరెక్ట్ గా డైట్ చెప్పడం, వాళ్ళు మా మాట వినడం, మాది రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కూడా వస్తున్నాయి హెల్త్ కానీ. ఇంకా వాళ్ళ డైలీ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ కంపల్సరీ చేయాలి. దాని వల్ల మనకు ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, కొన్ని డిసీజెస్ కూడా క్యూర్ చేసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ ని తగ్గించుకోవచ్చు, అట్లా ఉంటది. పేషెంట్స్ తో మాట్లాడడం, వాళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. వాళ్ళకు డైట్ సజెస్ట్ చేస్తే వాళ్ళు చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు.
0: అయితే చాలా మొండి వాళ్ళు కూడా ఉంటారు కదా, కొందరు వస్తారు, రావడం అయితే న్యూట్రిషన్ ఫుడ్ అడగడానికి వస్తారు, ఏదైతే టెక్నిక్స్ ఉంటాయో తెలుసుకోవడానికి వస్తారు, కానీ పాటించరు. అలాంటి వాళ్ళు ఉన్నారా మరి మీ పేషెంట్?
1: అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, చెప్తే వినరు, కానీ వాళ్ళకి మనము కరెక్ట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఒక 2 డేస్ ఫాలో అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, వాళ్ళు అలవాటు అవుతారు. వాళ్ళని కూడా మోల్డ్ చేయచ్చు, ఎందుకంటే మనం చెప్పేది బయట నుండి తీసుకొచ్చే ఫుడ్ ఏం కాదు కదా, డైలీ ఇంట్లో తినేదే, కానీ దాంట్లో టైం టు టైం మెయింటైన్ చేయాలి అని మేము చెప్తాం అంతే. దాంట్లో ఏం వేరే ఏం ఉండదు కదా, వేరే మెడిసిన్స్ అంటే ఖర్చు అవుతాయి, అట్లా ఏం లేకుండా ఇంట్లో చేసుకొని తినేటివే కాబట్టి ఫాలో అవుతారు.
0: అంటే రోజువారీ జీవితంలో మనం ఏవైతే ఆహారం తింటామో దాంట్లోనే కొన్ని మార్పులు చేసుకుని తినాల్సి ఉంటది.
1: అంతే ఉంటది, ఆయిల్ ఫుడ్స్ అట్లాంటివి ఎక్కువ తినకుండా అట్లానే ఉంటది. కొంతమంది మాత్రం వినరు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువనే తింటామని అంటారు, కానీ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అని మనం చెప్తే వాళ్ళు కూడా ఓకే అని ఫాలో అవుతారు.
0: ఇప్పటి వరకైతే 3 నెలలు అవుతుంది అన్నావు కదా, 3 నెలల నుంచి మీ పేషెంట్ లని ప్రతిరోజు ఫాలో అప్ అవుతుంటావు?
1: డైలీ ఫాలో అప్ కావాలి, డిశ్చార్జెస్ వాళ్ళకి డైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, మొత్తం ఏం తింటున్నారు, ఏం వస్తుంది అనేది కూడా కనుక్కోవాలి. హాస్పిటల్లో ఫుడ్ వస్తుంది, దాన్ని కూడా కనుక్కొని వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో చూసి ఏమన్నా చేంజెస్ ఉంటా, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టు ఫుడ్ ఇవ్వడం అట్లా జరుగుతుంది.
0: అయితే నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు వినాలనుకునే నీకు నచ్చిన సినిమా పాట చెప్పు.
1: నిన్ను కోరి మూవీ నుండి ఉన్నట్టుండి గుండె.
0: ఎందుకు ఇష్టం?
1: దాంట్లో లిరిక్స్ గానీ అన్ని బీట్స్ చాలా బాగుంటాయి, వినడానికి ప్రశాంతంగా ఉంటుంది, ఎంత టైర్డ్ గా ఉన్నా కూడా సాంగ్స్ వినేసరికల్లా ఒకసారి యాక్టివ్నెస్ వస్తుంది.

0: శిరీష, ఇందాక చెప్పినావు ఎంఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ చెయ్యాలనే ఉద్దేశంతో బైపీసీ తీసుకున్నానన్నావు కదా, మరి బైపీసీ తీసుకోవాలని ఎవరు చెప్పారు నీకు, ఎవరు ప్రోత్సహించింది? ఇంట్లో అమ్మ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందా, నాన్న ప్రోత్సాహమా, అన్నయ్య ప్రోత్సాహమా?
1: డాడీదే ఉంటుంది కంపల్సరీ. డాడీ స్ట్రాంగ్ గా అన్ని ఆలోచించి డిసిజన్ తీసుకొని చెప్తాడు. నేను కూడా డాడీ చెప్పిందే ఫాలో అవుతాను. స్టడీ మాత్రం డాడీ ఎంకరేజ్ చేస్తారు. నాకు ఫ్యూచర్ లో కానీ చదువుకోవాలని ఎక్కువ ఉంటది. జాబ్ చేయాలి అట్లా అగ్రికల్చర్ చేస్తా అని అనుకున్నాను, కానీ మళ్ళీ డైటీషియన్ అవుతే ఇంకా బెటర్ అని డాడీ కూడా ఇదే ఎంకరేజ్ చేశారు. డాడీ అట్లా ఏముండదు, నీకు నచ్చింది చెయ్యనే చెప్తారు. అట్లనే అన్ని కనుక్కొని డైటీషియన్ బెటర్ అని సజెస్ట్ చేస్తే అదే ఫాలో అయ్యాను. నాకు కూడా ఇష్టం ఏది చేయడం.
0: ఇంటర్ ఇక్కడ చదివినావు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ నీ పూర్తయింది?
1: ఇంటర్ కరీంనగర్ లో చేశాను, డిగ్రీ హైదరాబాద్ లో చేశాను,
0: తర్వాత పీజీ
1: కరీంనగర్ లో చేస్తున్నాను.
0: అయితే అన్నయ్య కూడా ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పినావు కదా, మరి అన్నయ్య ప్రోత్సాహం ఎలా ఉంటది నీ చదువు విషయంలో?
1: ఎంకరేజ్ చేస్తాడు. అన్నయ్య రిస్ట్రిక్షన్ అట్లా ఏముండదు, నీకు కావాల్సింది నువ్వు చెయ్యు, స్టడీ మాత్రం అని చెప్తారు. అన్నయ్య కూడా ఎంకరేజ్ చేస్తారు.
0: సో ఇంట్లో అందరూ ఉన్నాము ఫ్యామిలీలో, ముగ్గురు కూడా నిన్ను ప్రోత్సహించే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేయగలుగుతున్నావు. సరే, మనకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి నాలుగవ సాంగ్ ఏంది నీకు బాగా నచ్చింది ఏ సినిమాలోది?
1: పడిపడి లేచే మనసు మూవీలోని పడిపడి లేచే మనసు సాంగ్.
0: టైటిల్ సాంగ్ ఇష్టం బాగా, ఎందుకని?
1: లొకేషన్ కానీ బాగుంటది, ఆ మూవీ కూడా బాగుంటది.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మనము న్యూట్రిషన్ డైటీషియన్ సాయి శిరీషతో మాట్లాడుతున్నాము. మరి నీలాగా ఎంఎస్సి న్యూట్రిషన్ చేయాలనుకునే విద్యార్థులకు నువ్వు ఇచ్చే సలహా ఏందిరా?
1: డైటీషియన్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి అన్ని డిసీజెస్ ఎక్కువ అయిపోతున్నాయి, క్యాన్సర్ పేషెంట్స్ కానీ అట్లా అన్ని పెరిగిపోతున్నాయి. కాబట్టి డైటీషియన్ అనేది కంపల్సరీ పర్సన్ కి ఇంపార్టెంట్. డైలీ కాకుండా కూడా ఒక మంత్లీ ఒకసారి అయినా వాళ్ళు డైటీషియన్ దగ్గరికి కన్సల్ట్ కావాలి. ఎందుకోసం అంటే బీపీ షుగర్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోతుంది, దీని గురించి డైటీషియన్ ని కంపల్సరీ కన్సల్ట్ అయ్యి డైట్ ఫాలో కావాలి. అట్లా తెలుసుకోవడానికి డైటీషియన్ అనేది మనకి కంపల్సరీ ఫ్యూచర్ లో మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే డిసీజెస్ అన్ని ఎక్కువ అయిపోతున్నాయి, ఫ్యూచర్ లో ఇంకా తినే ఫాస్ట్ ఫుడ్ అవి అన్హెల్తీ ఫుడ్స్ అన్ని బాగుండే, కాబట్టి డైటీషియన్ ఉంటే మాత్రం ఫుడ్ కరెక్ట్ గా సజెస్ట్ చేస్తుంది. డాక్టర్ కంటే డైటీషియన్ కే ఎక్కువ తెలిసి ఉంటుంది ఫుడ్ గురించి, డాక్టర్ కూడా చెప్పలేడు, డైటీషియన్ కరెక్ట్ గా మనకున్న ప్రాబ్లం ని బట్టి ఏ డైట్ ఫాలో కావాలి, ఏ టైం టు టైం తీసుకోవాలి. ఇప్పుడు లేడీస్ కి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, పీసీఓడీ ప్రాబ్లమ్స్, వాటికి డైటీషియన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఫుడ్ మాత్రం టైం టు టైం తీసుకోవాలి, కాబట్టి నేను మాత్రం కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాను.
0: చివరిగా మరి నీకు నచ్చిన సినిమా పాట చెప్పు.
1: శ్యామ్ సింగర్ రాయ్ నుండి నెలరాజుని సాంగ్.
0: ఎందుకు ఇష్టం?
1: దాంట్లో బాగుంటది సాంగ్, డాన్స్ కానీ మొత్తం ఓల్డ్ జనరేషన్ దాన్ని బట్టి ఉంటది కానీ బాగుంటది.
0: చాలా ధన్యవాదాలు సాయి శిరీష. మంచి విషయాలు, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకోవద్దు అన్న విషయాలు, మరి ఈ విద్యను ఎంచుకునే వాళ్ళకు కూడా ఎంఎస్సీ న్యూట్రిషన్ అనేది చక్కటి అవకాశము, మన నిజ జీవితంలో రోజువారి ఆహారానికి తగ్గట్టుగా ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలనే విషయాన్ని చక్కగా చెప్పావు. చాలా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి.

0: ఇప్పటిదాకా మీరు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన సాయి శిరీషతో ముచ్చట విన్నారు. వారికి నచ్చిన పాటల నడుమ వీరితో ముచ్చట పెట్టిన వారు జి జ్యోతి. ఇంతటితో ఇలాంటి నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం పొద్దుమట్ట 5:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్ట 5:30 శక్తి శీల కార్యక్రమంలో స్వయం ఉపాధి రంగంలో అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన ఆకుల పద్మతో ముచ్చట, ఇంకా రైల్వేలో లోకో పైలట్గా పనిచేస్తున్న సేజల్ సాహుతో హిందీలో ముచ్చట ప్రసారమవుతుంది.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్ల హిందీలా వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇయాల్ రేపటి కార్యక్రమాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగాయి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 అవుతుంది. మరి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి ఈరోజు ఫిర్యాదు చేసింది. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగు వైపు మళ్లడం అవసరమన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు 4 సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు 52,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదల, వర్షాభావ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సమీక్షిస్తారు. రేపు హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులు, బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం జరుపుతారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్లో టీజీఆర్టీసీ ఉద్యోగుల సహాయ పథకం కింద దివంగత నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ కుటుంబానికి 90,85,000 రూపాయల చెక్ను అందజేశారు. డ్రైవర్ కుటుంబానికి నివాస గృహంతో పాటు ఆయన కుమారునికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, సంస్థలోని సమస్యలను ప్రభుత్వం క్రమపద్దతిలో పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎంఎంటీఎస్, మెట్రో నెట్వర్క్లతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈరోజు ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని, వారి ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ వ్యాపారవేత్త మొరిల్ శ్రీనివాసును తారక రామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టివేశారని, తీవ్ర కరువు పరిస్థితుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 70,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదని తారక రామారావు ఆరోపించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు, ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
2: ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్లు, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై, ఇవన్నిటిపైన సమీక్షించడం జరిగింది.
1: కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, అభివృద్ది చెందిన దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో సంస్థ చూపుతున్న నిబద్దతను అభినందిస్తూ, నిజమైన విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి పరిమితం కాదని, యువతలో క్రమశిక్షణ, దయాగుణాన్ని పెంపొందించారు.

0: చాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా అసోంలో బొగ్గు గన్ల రంగ అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించారు. రాష్టంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రభుత్వాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఓట్లు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రణాళికలపై మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 తడి పంటలను మాత్రమే పండించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. మొండ్రాయి గ్రామంలో కూరగాయల క్షేత్రాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించి కూరగాయల పంటల సాగు తీరును పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాల పోటీని ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా విధానపరమైన పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. పూర్తికాల డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు తమ సొంత పరిశోధనా పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో 1 నుంచి 30 సెప్టెంబర్ 2026 మధ్య సమర్పించవచ్చు. వివిధ విభాగాల్లో విజేతలకు 1,25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ సహకారంతో ఈ నెల 22న కలెక్టరేట్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని ఎన్ పద్మ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన దివ్యాంగులు, నిరుద్యోగ యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మాసిటికల్స్ అభివృద్ది చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పోషకాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని మొండ్రాయి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు దాటి 20 నిమిషాల 14 సెకండ్లు.

0: గిరిపదం ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి. గట్లనే వారి యొక్క జీవన శైలిసుక మస్తు వేరుగుంటుంది. జిల్లాలోని గోండ్, కొలామి, నాయక్పోడ్, లభానా గిరిజన తెగల వారి జీవన శైలిని, ఆచారాలను, పండుగలను పాటల రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు రెండవ భాగం. ఇంకా నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బలా హై బాల్, నడుగులో తామరా హై బాల్, గొర్రెద పుల్లా హై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: प्लेटफॉर्म नंबर 2
4: से
3: चलने वाली
5: सुपर फास्ट
3: एक्सप्रेस के यात्री
4: नी कोसम
5: का दीनी कोसम मोबाइल चार्ज चेयली
3: బుర్రని చార్జ్ చేయి.
6: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
5: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
6: ఇప్పుడు ఎలా మరి?
5: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
6: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
5: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
6: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మేరింటున్నారు గిరిపదం, ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజనులు డెంసా పాటలు, ఢోల్కీ పాటలు, వారి దేవతలను కొలిచే పాటలే కాకుండా బైన పాటలు కూడా పాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు విందాం, ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాతలే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు రెండవ భాగం.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీ జానపద పాటలను వినిపించే కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాతలి శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు రెండో భాగం. ఇప్పుడు మరో భజన పాట విందాం.

0: ఇప్పటి దాకా మీరు ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్రి శ్రీధర్ బృందం పాడిన గోండీ భజనలు రెండవ భాగం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మహారాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు రెండవ భాగం.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటున్నారు గిరిపదం కార్యక్రమంలో. నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మాడా విజయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు 2వ భాగం. ఇప్పుడు మరో భజన పాట విందాం.

ఇంతటితోటి గిరిపదం కార్యక్రమం సమాప్తం. గిరిపదం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, ఇంకా జినెత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ ఫేజ్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అచ్చి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. వెబ్ ఆప్షన్లు ఈ నెల 27వ తేదీ వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించిండ్రు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9490139258. మరొక నంబర్ 9490749023. ఇప్పుడు మరొక సమాచారం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడా అకాడమీలు, క్రీడా వసతి గృహాల్లో ప్రవేశం కోసం ఈ నెల 20 నుంచి 28 వరకు ఎంపిక పోటీలు జరగనున్నాయని డివైఎస్ఓ బి శ్రీకాంత్ రెడ్డి తెలియజేసిండ్రు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్లోని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని వారు సూచించిండ్రు. ఇప్పుడు మరొక సమాచారం. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తెలియజేసిండ్రు. ఈఏపీ సెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ అవుతాయన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjteu.edu.inలో ఈ నెల 28న ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని వారు తెలియజేసిండ్రు. ఈ నెల 29న రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, 30న ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని వారు సూచించిండ్రు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోల్డేవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ, రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతిదేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
2: महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया। उन्होंने आधुनिक कतर की नींव रखी। उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई।
1: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచిపెట్టడంతో సభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా, పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపై పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోలోని స్టెఫిన్ సెల్మరేసీ ఫాంట్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సహార్ద్ర వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపై తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గడ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 52 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9, 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇల్లు యోసం, యోసంధారుల కార్యక్రమం. యోసంధారులకు ఉపయోగపడే అన్ని తీర్ల ముచ్చటను వినిపించే కార్యక్రమం. పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, యాకం దిగుబడి రావాలంటే ఏం చేయాలా, పశుపక్షాదులను ఎలా సంరక్షించాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయల్లా పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన

0: ఈ ముచ్చట్లను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 69% ఉంది. గాలి వేగం గంటకు 16 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల అక్కడక్కడ వర్షం పడచ్చు. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసం ధరల కార్యక్రమం. పశువుల్లో పురుగు మందుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, పాల ఉత్పత్తి తగ్గడం లాంటివి జరుగుతాయి. రైతులు పురుగు మందులు వాడేటప్పుడు పశువుల దాణా విషయంలో జాగ్రత్తలు పాటించాలా? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
1: పశువులు పురుగు మందుల ప్రభావానికి లోనైనప్పుడు ఎట్లాంటి నష్టాలు కలిగే అవకాశం ఉన్నది? ఒకవేళ పశువులు అట్లా పురుగు మందుల ప్రభావానికి గిట్ట లోనైతే వాటికి ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి? ఈ సమస్యకు నివారణ ఏమున్నది? ఇట్లాంటి విషయాన్ని తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్.
2: నమస్కారం.
1: ముందుగా ఈ పశువుల మీద ఏ పురుగు మందుల ప్రభావం ఉంటుందో దాని గురించి చెప్తారా?
2: ముఖ్యంగా మన దగ్గర రైతులకు పశువులు అనేటువంటివి ఎడ్లు, ఆవులు, గేదెలు అనేటువంటివి ఉంటాయి. వీటిలలో ఈ పురుగు మందుల వల్ల చాలా పశువులు అనేటువంటివి ఈ కాలంలో చనిపోతుంటాయి. అంటే జూన్ నుండి మనము దాదాపుగా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ పురుగు మందుల పిచికారీ చేయడం జరుగుతుంది. వీటి వలన అనేకమైన పశువులు చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగు మందులలో చూసుకున్నట్లయితే ఈ ఆర్గనోఫాస్ఫేట్స్, ఆర్గనోక్లోరైడ్స్, అదేవిధంగా కార్బోఫ్యూరాన్ గుళికలు అంటాం మనం, టిమెట్ అంటుంటాం కదా, టిమెట్. అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ చూసుకున్నట్లయితే డిఏపి, యూరియా, పొటాష్ అనేటువంటివి కూడా మనకు చాలా ఈ విష ప్రభావాన్ని కలిగించేటువంటివి. అదేవిధంగా ఈ కాలంలో గడ్డి మందులు అనేటువంటివి కూడా ఈ పశువుల పైన విష ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల కింద ఈ గడ్డి మందులు లేకుండే, కానీ ఇప్పుడు గడ్డి మందులు వేయడం వల్ల కూడా గడ్డి మందులు కొట్టినటువంటి ఈ గడ్డిని పశువులకు ఇవ్వడం వల్ల ఇవి విష ప్రభావానికి గురవుతున్నవి. అదేవిధంగా ఈ ఆర్గనోఫాస్ఫేట్స్, ఆర్గనోక్లోరైడ్స్ ఏవైతే ఈ ఉంటాయో పురుగు మందులు, వాటిని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అవి చుప్ప పైన కానివ్వండి, మనం పెట్టే కుటారు పైన కానివ్వండి లీకేజ్ అయిపోయి పడిపోవడం వల్ల రైతులకు తెలియకుండానే అవి విష ప్రభావానికి లోనయ్యి పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము విష ప్రభావానికి గురయ్యేటువంటి మందులే కాబట్టి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఒకవేళ పశువులు విష ప్రభావానికి గిట్ట లోనైతే మనం ఎట్లా గుర్తుపట్టేస్తుంది, లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆ లక్షణాల గురించి చెప్తారా?
2: ముఖ్యంగా మనకు పశువు ఈ విష ప్రభావానికి లోనైన తర్వాత మనకు అది తెలియజేయదు, కానీ వాటి యొక్క లక్షణాలని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఎప్పుడైతే విష ప్రభావానికి గురైతుందో పశువు నీరసంగా ఉండి సొల్లు గారడము, వణకడము అనేటువంటివి మనం గమనించాలి. అదేవిధంగా విరేచనాలు చేస్తుంది, తొందరగా విరేచనాలు అయిపోతాయి. అదేవిధంగా ఈ వణకడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్షణం. వణుకుతూ చొల్లు గారుతూ పశువు కింద పడిపోవడం జరుగుతుంది. ఎక్కువ విష ప్రభావానికి గురైపోయినప్పుడు వెంటనే పశువు చనిపోవడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు 15 నుంచి 20 నిమిషాల లోపల పశువు కింద పడిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన రైతులు ఏం చేస్తారంటే ఈ ట్యాంకులలో పెస్టిసైడ్ ని కలుపుతారు. కలపడం వల్ల ఈ విషం అనేటువంటి వాటర్ని ఈ రైతులు అట్లనే వదిలిపెట్టేసి స్ప్రేయింగ్కి వెళ్ళిపోతారు. స్ప్రేయింగ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ పశువులు వచ్చేసి తాగడం అనేటువంటిది జరుగుతుంది. పశువులకు సాల్టిష్గా ఉండేటువంటి పదార్థాలు చాలా ఇష్టం. కాబట్టి ఏవైతే సాల్టిష్గా ఉంటాయో, ఉప్పు ఉప్పుగా ఉంటాయో, వాటిని నాకడం గాని, తినడం గాని, తాగడం గాని చేస్తుంటాయి. పశువులకు తెలియదు కాబట్టి ఈ సాల్టిష్గా ఉన్నటువంటి వాటర్ని తాగేస్తుంటాయి. తాగడం వల్ల తొందరగా ఈ విష ప్రభావానికి గురైపోతున్నాయి. ఈ విష ప్రభావానికి గురైనటువంటి పశువులు వెంటనే చనిపోవడము జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కొద్ది మొత్తంలో విషం ఉన్నట్లయితే లక్షణాల్లో చూసుకున్నట్లయితే ఈ చొల్లుగారడము, కండ్లు మితకడము, అదేవిధంగా విరేచనాలు కలగడము, పశువు నీరసంగా ఉండడము, వణకడము అనేటువంటివి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే తర్వాత పశువు ఈ మేత తినడం కూడా మానేస్తుంది. నీళ్లు తాగడము, మేత తినడము, ఒక వారం 10 రోజుల వరకు కూడా ఈ విధంగానే లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ లక్షణాలని గమనించిన వెంటనే మనం చికిత్స అనేటువంటిది కూడా మొదలు పెట్టుకోవాలి.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలని బట్టి పశువు విష ప్రభావానికి గురైందని మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనికి చికిత్స చేయించాలి అంటే ఎట్లా, ఏ రకమైన చికిత్స ఉన్నది, ఏ విధంగా చికిత్స చేయించాలి చెప్తారా?
2: ముఖ్యంగా మనకు ఈ పెస్టిసైడ్స్ లో చూసుకున్నట్లయితే వాటికి కొన్నిటికి యాంటీడోట్ అనేటువంటిది ఉంటుంది, విరుగుడు మందు అనేటువంటిది. ఏవైతే డబ్బా ఉంటుందో పెస్టిసైడ్ డబ్బా, దానిపైన రాసి ఉంటుంది విరుగుడు మందు అనేటువంటి. కానీ విరుగుడు మందు కూడా సరిగా పనిచేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే విషం అనేటువంటిది చాలా తొందరగా రక్తంలోకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి పశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ కొద్ది మొత్తంలో విష ప్రభావానికి గురైనప్పుడు మాత్రమే మనం చికిత్స చేయగలుగుతాం. దాన్ని మనం డైల్యూట్ చేయడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి ఇంజెక్షన్ ని మనము ఒక 30-60 ml వరకు నరాలకు ఎక్కించడం, దాన్ని డైల్యూట్ చేయడానికి నార్మల్ సెలైన్ ఎక్కియడము లేకపోతే డిఎన్ఎస్ ఎక్కియడం అనేటువంటి చేయాలి. దీంతో పాటుగా మనకు టాక్సాల్ అనేటువంటి మందుని కూడా మనము నరాల ద్వారా ఒక 60-120 ml వరకు ఇచ్చినట్లయితే ఈ పశువుకు మెల్లమెల్లగా ఆ విషం అనేటువంటిది ఈ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం లక్షణాలని బట్టి మనం చికిత్స చేస్తుంటాం. ముఖ్యంగా మనకు ఈ వీటిలలో విరేచనాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి కేవోలిన్ అనేటువంటి ఈ పౌడర్ ని మనం తినిపియడం జరుగుతుంది. కేవోలిన్ కటాచు అనేటువంటిది విరేచనాలు తగ్గడానికి, అదేవిధంగా ఈ సొల్లు తగ్గడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి మందును, టాక్సిన్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి టాక్సాల్ అనేటువంటి మందుల్ని మనం నరాల ద్వారా ఎక్కించినట్లయితే రోజు మనకు 2 సార్లు ఒక 5-10 రోజుల వరకు ఈ చికిత్స అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే మెల్లమెల్లగా ఆ టాక్సిన్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోవడము, లివర్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ చికిత్సని పశువులకి ఎన్ని రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది?
2: ముఖ్యంగా ఒక విష ప్రభావము అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఈ రక్తంలో వెళ్లిన తర్వాత రక్తం నుంచి కొవ్వులోకి వెళ్తుంది. కొవ్వులో నుంచి బయటపడడానికి దాదాపుగా మనకు 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనం 4 రోజుల వరకు పశువు మంచిగా ఉంటది అనేటువంటిది మనం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి దాదాపుగా 4 రోజుల వరకు మనం చికిత్స చేసుకుంటూ ఉండాలి. ఈ విష ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే కొవ్వు నుంచి మొత్తం విషం బయటకు వస్తుందో 4 రోజుల తర్వాత మాత్రమే దాన్ని పశువు మంచిగా అయింది అని చెప్పగలుగుతాం. కాబట్టి మనం 4 రోజుల వరకు కూడా ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్, ఏదైతే విషాన్ని లివర్ ఏదైతే బయటకు పంపిస్తుందో దానికి సంబంధించినటువంటి లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని మనం 4 రోజుల వరకు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు ఒక 1-5 రోజులు ఇచ్చుకొని బంద్ చేయకుండా పశువుకు 4 రోజుల వరకు కూడా లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని ఇచ్చుకుంటున్నట్లు ఉన్నట్లయితే ఆ ఫ్యాట్ లో ఉన్నటువంటి విషం అంతా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. పశువు మంచిగా మళ్ళీ పనికి ఉపయోగపడుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ పురుగు మందుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రైతులు, ముఖ్యంగా పశువులను కలిగి ఉన్న రైతులు?
2: ముఖ్యంగా ఈ పురుగు మందులు వాడేటప్పుడు మనం పశువుల్ని ఈ పురుగు మందుల్ని ఒకేసారి తీసుకెళ్తాము. తీసుకెళ్లి రైతులు ఏం చేస్తారంటే దూరం కట్టేసి ఈ పిచికారి మందుల్ని మనము డ్రమ్ లో కలుపుతుండ్రు. డ్రమ్ లో కలిపిన తర్వాత పశువుల్ని అది కట్టేసింటే అది విడుచుకొని దాహమైనప్పుడు పశువు నీళ్లు తాగడానికి పోయినప్పుడు డ్రమ్ లో నీళ్ళని తాగేస్తుంది. ఈ విధమైనటువంటి కేసులు చాలా చూసినాం మేము. ఈ విష ప్రభావం ఏదైతుందో అది తగలకుండా ఉండాలంటే పశువులకు దగ్గర నీళ్లు పెట్టడము, అదేవిధంగా మనము దూరంగా ఉంచడము, డబ్బాలకు దూరంగా ఉంచడం అనేటువంటిది. ఏదైతే డబ్బాలు ఉంటాయో వాటిని మనము భూమిలో పూడ్చి వేయడం అనేటువంటిది చేయాలి. ఈ మధ్యన ప్యాకెట్లు అనేటువంటివి కూడా వస్తున్నాయి, పాలిథిన్ ప్యాకెట్లలో వస్తుంది కాబట్టి పాలిథిన్ కవర్లలో కూడా కొద్దిగా మిగిలిపోయినటువంటి ఏదైతే పౌడర్ ఉంటుందో అది కూడా విష ప్రభావానికి లోనైతుంది. దాన్ని నాకడం

0: వల్ల కూడా. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా భూమి లోపల పాతి పెట్టడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పురుగు మందులని ఒక కిటికీలో మంచిగా డోర్లు ఉన్నటువంటి ఒక విండోలో మనము పెట్టుకోవడం అనేటువంటిది చేయాలి. లేకపోతే పశువులకు పశువులు కట్టేసేటి ప్రాంతం కాకుండా వేరే దగ్గర ఉంచడం అనేటువంటిది చేయాలి. చాలా మంది ఏం అవుతుందంటే ఆ డబ్బాలు లీకేజ్ కావడం అనేటువంటివి, లీకేజ్ అయిపోయి ఈ కుటారు సొప్పలో మనకు ఆ మందు అనేటువంటిది దొరికి ఆ విష ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ విధంగా విష ప్రభావానికి లోనై పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బాల్ని చాలా జాగ్రత్తగా మనము దాచుకోవడం అనేటువంటిది చేయాలి. పశువులకు దూరంగా ఉంచాలి. అదేవిధంగా కొట్టాలల్లో మనము సపరేట్ గా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా ఫర్టిలైజర్స్, ఈ కార్బోఫ్యూరాన్ గుళికల్ని కూడా మనం ఈ మధ్యలో వాడుతుండ్రు కాబట్టి ఫర్టిలైజర్స్ ని కూడా ఒక సంచిని ఓపెన్ చేసి పెట్టినట్లయితే ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ డిఏపి గాని యూరియాని గాని పొటాషియం గాని నాకేయడం, పశువులు తినడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు కూడా పశువులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ ని కూడా మనం జాగ్రత్తగా పశువులకు దూరంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మనకు ఈ ఫర్టిలైజర్ తో పాటు కార్బోఫ్యూరాన్ గుళికలు ఏవైతే మందులు ఈ మొక్కలకు వేస్తారో, చిన్న చిన్న మొక్కలకు ఈ టిమెట్ అనేటువంటిది వేస్తుంటారు. ఈ టిమెట్ కూడా అది నాకడం వల్ల వెంటనే పశువు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ టిమెట్ ని కూడా మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. ఈ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువులకు మనము విష ప్రభావానికి గురి కాకుండా చూసుకోవచ్చు.
1: చాలా సంతోషం డాక్టర్ సురేష్ గారు. ముఖ్యంగా పశువుల్లో పురుగుల మందు ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావానికి లోనైతే ఎలాంటి సమస్యలు వస్తాయి, మరి అలాంటి సమస్యలకు చికిత్సలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఈ పశువులు ఆ మందుల ప్రభావానికి గురి కాకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని తమ పశువులు పురుగు మందుల ప్రభావానికి లోను కాకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదములు.
2: ఇప్పటిదాకా మీరు పశువుల్లో పురుగు మందుల ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో కేలేన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు యువసం, యువసం ధరల కార్యక్రమం రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం రైతు అంతరంగం శీర్షికన ఇప్పుడు విందాం చేపలు పట్టడంలో అనుభవాల గురించి. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన మామిన్ల రవితో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కేలెనిన్.
1: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఉన్న కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు అటు ఎందరో మంది రైతులకే కాదు ఇటు మత్స్యకారులకు కూడా ఒక వరప్రధాయినిగా నిలుస్తోంది. అలాంటి కడెం ప్రాజెక్టు పైనే ఆధారపడి ఆ కడెం రిజర్వాయర్లో చేపల్ని పట్టుకుంటూ ఎందరో మంది మత్స్యకారులు తమ బతుకుబండిని లాగిస్తున్నారు. ఇలా గత 30 ఏళ్లుగా ఈ కడెం రిజర్వాయర్లో చేపలు పడుతూ ఉపాధి పొందుతున్న మామిండ్ల రవి ఇప్పుడు మనతోనే ఉన్నాడు. ఈ చేపల పట్టడము, ఈ చేపల వ్యాపారం, చేపలతో ఉపాధి పొందుతున్న క్రమంలో వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం రవి గారు.
3: నమస్తే.
1: ఇప్పుడు 30 ఏళ్ల నుంచి మీరు చేపలు పడుతున్నారు కదా, ఇప్పుడు దీనికి ఏమన్నా సీజను అన్ సీజను అన్నట్లు ఏమన్నా ఉంటదా?
3: ఉంటది, మాకు లైసెన్స్ ఉంటది ఫిష్ డిపార్ట్మెంట్ నుంచి. 6 నెలలు చేస్తాం, 6 నెలలు ఖాళీ ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు మత్స్య శాఖ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత చేపలు పట్టడానికి పోతారు కదా, ఇప్పుడు ఈ లైసెన్స్ పొందాలి అంటే లేదా గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలి అంటే ఏముండాలి అర్హతలు?
3: ఏమి అవసరం లేదు కానీ ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి కులంలో ఇట్లా సభ్యత ఉంటాము, అక్కడ నుంచి వెళ్ళి ఇచ్చేస్తారు లైసెన్స్. 10 సంవత్సరం ఏరియారు 350 కి చింపి లైసెన్స్ ఇస్తారు.
1: ఇప్పుడు దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఈ కడెం రిజర్వాయర్ మీద ఆధారపడి చేపల్ని బట్టి ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఎన్ని ఉంటాయి
3: ఇక్కడ? అన్ని విలేజ్లు బట్టి ఉంటారు, 1000-5000 మంది దాకా ఉంటారు. ఇక్కడ లోకల్ అయితే 1000 ఉంటారు.
1: అది ఇప్పుడు ఇక్కడికి కడెం మండల కేంద్రంలో ఉన్న మత్స్యకారులే వస్తారా, వేరే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారా?
3: చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా, బీర్నంది, సోమారుపేట, కొర్రగూడెము, ఇటు పాండాపూరు, బెల్లాలు, ఇవందరు వస్తారు, దసరాబాదు, పెద్దూరు.
1: అయితే ఇప్పుడు ఈ చేపలు పట్టడానికి సీజన్ అన్ సీజన్ అని చెప్పింది కదా, ఏది సీజన్ ఏది అన్ సీజన్?
3: ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు ఇప్పుడు పిల్లలు గుడ్లు పెడతాయి కాబట్టి వాళ్ళు పట్టనియ్యరు, వాళ్ళు ఇప్పుడు పట్టనియ్యరు, గుడ్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు 3-4 నెలలు పట్టనియ్యారు, తర్వాత పట్టుకోవచ్చు మనం.
1: ఏ నెలలు పట్టనియ్యారు?
3: జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా.

0: మిగతా నెలల్లో పట్టుకోవచ్చు
1: పట్టుకోవచ్చు.
0: ఇప్పుడు మిగతా నెలల్లో చేపలు పడతారు, ఇప్పుడు ఈ 3 నెలల్లో చేపలు పట్టరు కదా, మరి ఆ టైంలో ఎట్లా మీకు?
1: ఇక లేకున్నా కూడా ఇక చాలా పట్టుకుంటావు.
0: అయితే ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర
1: వేరే ఆధారం లేదు కదా, భూములు లేవు, ఏం లేవు, ఈ చెరువు ఒకటే దిక్కు కాబట్టి చిన్నగా పెద్ద ఒడ్డు పంట వేసుకుంటాం, పట్టుకుంటాం.
0: అయితే సీజన్ లో అయితే మంచి చేపలు పెద్ద పెద్ద దొరుకుతాయి, అన్ సీజన్ లో ఏదో చిన్న చిన్నయో ఏదో దొరికినాయి పట్టుకొని ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎక్కువగా ఏ రకాల చేపలు దొరుకుతాయి, ఏ చేపలకు ఇక్కడ పేరు ఫేమస్?
1: బొచ్చే, రవాట, జెల్ల, గ్యాస్, బంగారుతీగ, ఈ గ్యాస్ కట్టు చిన్న చిన్నవి ఉంటాయి.
0: అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఇతనం మత్స్య శాఖ వాళ్ళు ఇస్తారా, మీకు ఇస్తారా?
1: మత్స్య శాఖ ఇస్తా.
0: ఇప్పుడు మీ దాంట్లో ఈ మత్స్య సహకార సంఘం అట్లా ఏమన్నా ఉన్నదా?
1: ఉన్నది సంఘం, ఉన్నది గంగాపుద్ర సంఘం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు ఇట్లా సంఘ పరంగా ఏమన్నా చెరువులు ఇట్లా లీజ్ కి తీసుకుని లేదా ఏదో పట్టుకుని అందులో చేపలు పెంచుకొని పట్టుకోవడం అట్లా ఏం లేదా?
1: ఏం లేదు, ఏం లేదు. ఇక్కడనే ఇదే ప్రాజెక్ట్ ఒకటి,
0: గడెం ప్రాజెక్టు లోనే చేపలు పట్టడము, తర్వాత ఎవరైతే మత్స్య శాఖ నుంచి లైసెన్స్ పొంది ఉన్నారో వాళ్లే చేయాలి.
1: చేయాలి.
0: అయితే ఏ సమయం అనుకూలం చేపలు పట్టడానికి? ఎప్పుడు పోతారు మీరు, ఏ టైంలో పోతారు?
1: మధ్యాహ్నం 4 గంటల నుంచి వెళ్ళి 5-6:30 దాకా ఇస్తాము. పొద్దున చేపలు తీసుకొస్తాం, పొద్దున 4 గంటల నుంచి ఒక్కోసారి మబ్బులు పోయేటోళ్ళు, 4 గంటల నుంచి వెళ్ళి 10 గంటల దాకా.
0: అంటే చేపలకు వల ఇప్పుడు సాయంత్రం వేసేస్తారా?
1: సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి చీకటి దాకా ఒక్కొక్కళ్ళు ఉంటారు.
0: ఎట్లా అంటే అందులో ఏమన్నా అద్దులు ఉంటాయా చెరువుల రిజర్వాయర్ లో, లేకపోతే ఎవరు ఎటన్నా వేసుకోవచ్చు?
1: ఎక్కడన్నా వేసుకోవచ్చు చెరువు మొత్తం.
0: ఎవరు ముందు పోతే
1: కాదు, ఎవరు ముందే, మాది మాకే, వేరే టోలే చూడనియరు.
0: అదే అంటే అందులో దానికి ఏమన్నా పంపకాలు అయి ఉంటాయి ఈ ప్రాంతంలో,
1: ఇట్లా ఎత్తు ఉంటది, దాన్ని గుర్తు పట్టుకుని మన వాళ్ళు లేచినాయి, మనమే చెక్అప్ చేసుకున్నాం బయట వేరే టోలే చూడు.
0: ఎట్లా ఒక్కో రోజు ఎన్ని పడతాయి చేపలు?
1: పడతాయి ఇప్పుడు కానీ అన్ సీజన్ ఈ వరదలు బాగా వచ్చేట్లేదు, చెరువు కూటి కావట్లా చేపలు ఎక్కువ దొరుకుతలేవు. అంత ముందు మంచి 10 కిలోలు 20 కిలోలు ఇట్లా దొరికేటి, ఇప్పుడు కూడిక బాగా అయిపోయింది, చేపలు వరదకి వెళ్ళిపోతున్నాయి పైకి, తక్కువ పడుతున్నాయి. పడితే ఒక వారంలోనే పడతాయి, లేకపోతే వారం పట్టి ఉంటుంది.
0: ఒకప్పుడు ఎట్లా ఉండే ఈడ, ఇప్పుడు ఈ పుడిక పెరిగిపోయింది, కొంచెం వరదలు కూడా వస్తున్నాయి, నీళ్ల ధారకు చేపలు కొట్టుకపోతున్నాయి. ఒకప్పుడు పుష్కలంగా ఉండే కదా, అప్పుడు ఎట్లా ఉంటుండే చేపలు?
1: బాగా 50 కిలోలు 60 కిలోలు ఇట్లా పడుతుండే బాగా, ఇప్పుడు తక్కువ అయిపోయినాయి, బాగా తక్కువ అయిపోయినాయి, పడ్డప్పుడు 10 లేకపోతే 2-3 కిలోలు అంతే.
0: అయితే ఇప్పుడు అందులో రకరకాల చేపల్ని పడతారు కదా, బయట మార్కెట్ లో ఒక్కో రకం చేప ఒక్కో ధరతో అమ్ముడు పోతుంది, మరి మీరు పట్టేటప్పుడు అన్ని కలిపి అమ్ముతారా, లేదా మీరు కూడా అమ్మేటప్పుడు మీ దగ్గర కూడా వేరే వేరే రకాలని బట్టి రేట్ ఇస్తారు?
1: వేరే వేరే రేట్లు వేరే వేరే ఉంటాయి.
0: ఒకసారి ఏ రకం ఏ ధర ఎట్లా ఉన్నాయి చెప్తారా?
1: ఇప్పుడు రవాట అయితే 100 రూపాయలు, బయట అంతా ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మాకు సెట్లకు ఇస్తాం కాబట్టి 100 రూపాయలు. జెల్లా అవి 170-180, బొచ్చే కట్ల అంటే పెద్దవి ఉంటాయి, పెద్దవి 140 అట్లు.
0: ఇప్పుడు రొయ్యలు కూడా దొరుకుతాయి ఇక్కడ?
1: రొయ్యలు మొన్న పోసారు కాబట్టి రొయ్యలు కూడా దొరుకు, అవి వేరే సెట్ పోసిండు, అవి 200 రూపాయల కిలో, మాకు బయట అమ్మితే 400,
0: ఇక్కడ అయితే 200 రూపాయలు మీ దగ్గర.
1: వాళ్ళు పోసారు కాబట్టి 200, మేము బయట అమ్మితే వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి 400-500 ఇట్లా అమ్ముతారు.
0: ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల నుంచి పడుతున్నారు కదా చేపలు పట్టేటప్పుడు, మీరు చేపలకు పోయి వల వేసేటప్పుడు ఈ వలలకు సంబంధించి వీటి తయారీ గానీ లేదా చేపలు వల ఏదందుకు లోపల నీళ్ళకు పోయినప్పుడు గానీ ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవన్నీ మీరు ఎట్లా నేర్చుకున్నారు?
1: ఏం లేదు, మాకు ఒకటి థర్మోకోల్ సీట్ ఉంటుంది, ఆ తెప్పల మీద ఊడే ఏదైనా తడలతే గాలికి పక్క కొడ్డుకి ఎక్కుతాం, ఇక దాని మీద వేసుకుంటూ పోతాం. ఇక ప్రమాదం అయితే ప్రమాదాలు జరిగినాయి ఇట్లా ఇట్లా బాగా.
0: ఎప్పుడైనా ఇట్లా ప్రమాదాలు జరిగినాయి చేపలు కొట్టకు పోయిన వాళ్ళు?
1: మొన్ననే ఒక నెల కింద ఒక ఆయన చనిపోయాడు, గాడుపులు వేసి వల జుట్టుకొని కాళ్ళకు ఈత కొట్టకుండా చనిపోయింది. బాగా ఒకటేసారి సడన్లీ వచ్చింది పెద్ద గాలి, కాళ్ళకు చేతులు ఏళ్లకు జుట్టుకున్న వల్ల చనిపోయింది ఒక వ్యక్తి మొన్ననే.
0: అంటే ఈ గాలికి నీళ్ల అలలతోనే పడిపోవడా, లేకపోతే మీరు వేసిన ఈ వలలు గిట్ట ఏమన్నా చిక్కుకొని అట్లా ఏమన్నా ఇబ్బంది అవుతున్నది?
1: ఇప్పుడు మాకు ఇట్లా తెప్ప ఉంటదా, తెప్ప సైడ్ పోంటే వేసుకుంటా పోతాం, అలలు పెద్దగా వచ్చే వరకు ఒకటేసారి సడన్లీ తెప్ప పోతుంది, తెప్ప పోతే వలలు కాళ్ళకు జుట్టుకొని ఆ తెప్ప దొరకది చనిపోతుంది. జాకెట్లు ఉంటాయి అవి ఉంటాయి కానీ వేసుకోము, మనకు దగ్గరనే కదా.
0: ఇప్పుడు ఎంత లోపలికి పోతారు మీరు తెప్పలు వేసుకుని?
1: గుట్ట దాకా చెరువు అంతా తిరుగుతాం.
0: అందాక ఎంత లోతు ఉంటుంది ఈ చెరువు?
1: 20 ఫీట్లు అంతకంటే. ఇప్పుడు బాగా ఊడికపోయింది, ఇంత ముందు బాగుండే, ఇప్పుడు మస్తు ఊడికపోయింది, బాగా తక్కువ అయిపోయింది. ఈ వర్షాకాలమే ఉంటుంది లోతు, ఎండాకాలం 10 ఫీట్లు 20 ఫీట్లు అంతే, ఇక వర్షాకాలం అంటే 50-60 ఫీట్లు.
0: ఇప్పుడు ఎండాకాలం ఏమన్నా తక్కువ ఉంటాయి చేపలు, వానాకాలం ఎక్కువ ఉంటాయి, లేదా ఎప్పుడు అట్లానే ఉంటాయి?
1: వానాకాలం ఎక్కువ ఉంటాయి, వానాకాలం ఎక్కువ ఉంటాయి, అప్పుడే బాగా పడతాయి కానీ ఎండాకాలం తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లోకల్ లోపల ఉన్నాయి పడతాయి. వర్షాకాలం బాగా వరదకు కొట్టుకుపోతున్నాయి ఇప్పుడు గేట్ల కింద ఇప్పగానే, ఇంత ముందు లెక్క ఉంటలేవు, ఎందుకంటే లోతు తక్కువ ఉన్నాయి కదా, కూడిక బాగుండట్లా బయటకు వెళ్ళిపోతుంది, అటు పైకి ఎక్కిపోతుంది.
0: ఎప్పుడు ఇప్పుడు ఈ చేపలకు సంబంధించి ఎప్పుడు వేస్తారు చేప? పిల్లలు వేస్తారా లేకపోతే
1: పిల్లలు జూన్ జూలైలో ఇప్పుడు వేస్తారు, ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు తీసుకొచ్చి పిల్లలు వేస్తారు. ఆ పిల్లలతోనే.

0: అయితే కొన్ని కొన్ని వరదకు కూడా వస్తాయి, అవి కూడా శని గుడ్లు ఉంటాయి, అవి కూడా విడుస్తాయి.
1: చేపలు శనాది దొరికే ఈ సీజన్ ఉంటాయి చేప గుడ్లు?
0: ఈ సీజన్ జూన్ జూలై ఆగస్టు ఇవే మూడు నెలలు. అవి వరదలు వానలు బాగా పడితేనే శని ఇడతాయి, లేకపోతే ఇడిపోయి అవి కూడా అవి కరిగిపోతాయి వర్షాలు లేకపోతే.
1: ఇప్పుడు ఎట్లా ఈ చేపలు రొయ్యలు అన్ని కూడా ఒకటే దగ్గర ఉంటాయి? ఇవి
0: అన్ని చెరువులు ఒకటే దగ్గర ఉంటాయి. అవి రొయ్యలు అంటే ఒక మూడు నెలలే, మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత ఫంగస్ అయిపోతాయి. పట్టి కూడా వేస్టే కొనరు, అవి అంతా రక్తం ఇట్లా బాగా అయిపోతాయి కొనరు రొయ్యలు. ఈ చేపలు అంటే ఎప్పుడు ఉంటాయి
1: అంటే ఇప్పుడు ఈ చేపలు అంటే ఏడాది పొడవునే ఉంటాయి, రొయ్యలకు ఒక సీజన్
0: ఆరు నెలలు ఇట్లా అంత సీజన్ ఉంటాయి. ఎప్పుడు ఫంగస్ అయిపోయి చచ్చిపోతాయి
1: అంటే ఎప్పటిదాకా మంచిగా ఉంటుంది రొయ్యలు?
0: ఒక మూడు నెలలే ఉంటాయి, మూడు నెలలు నాలుగు నెలలు.
1: అంటే అది ఏ నెలలు?
0: ఇప్పుడే మనం పోసిన తీరు ఉంటుంది అది, మనం చెరువులు ఎప్పుడైతే వస్తామో అప్పుడు దాని టైం బట్టి ఇప్పుడు ఆరు నెలలు పన్నెండు నెలల్లో ఒక ఆరు నెలలు పడితే మంచిగా ఉంటుంది, ఆరు నెలలు వేస్ట్.
1: అయితే ఇప్పుడు ఈ చేపలు పట్టడమే ప్రధాన ఆధారంగా మీరు జీవనం కొనసాగిస్తున్నారు కదా, మీకు మత్స్యకారులకు ప్రభుత్వ పరంగా ఏమైనా తోడ్పాటు? ఇప్పుడు కొంతమందికి వాహనాలు ఇవ్వడము, తర్వాత ఈ చేపలకు సంబంధించిన ఈ వంటకాలకు సంబంధించి కూడా అమ్ముకోవడానికి కూడా సపరేట్ సౌకర్యం కూడా కల్పించారు కదా, అట్లాంటిది ఏమైనా ప్రయోజనాలు మీకు కలిగినాయి?
0: బండ్లు ఇచ్చారు మళ్ళా మొన్న మొన్న ఒకటి అది లేడీస్ కు మహిళా సొసైటీ నుంచి ఐదుగురు పొత్తున చేపలు అమ్ముకుని ఫ్రై చేశాడు. కానీ ఇక్కడ కడెంలో అంత గిరాకేం ఉంటలేదు, అది దొరుకుతలేవు చేపలు మొన్న దాకా దొరకలేదు, ఇప్పుడు కొన్ని కొన్ని దొరుకుతున్నాయి మొన్న నుంచి చాలా చేసినాం.
1: అయితే ఇప్పుడు చేపలు పట్టి అమ్మడమే కాకుండా ఇప్పుడు మీరు బండ్లు ఇచ్చారు కాబట్టి వీటితో మీరు కొన్ని చేపల వంటలు కూడా చేసి అమ్ముతారు, ఏమేమి చేస్తారండి
0: దాంట్లో? ఇదే ఫ్రై కర్రీ పచ్చడి.
1: దేనికి ఎక్కువ గిరాకీ ఉంటది ఇక్కడ?
0: ఫ్రైకే.
1: చేపల పచ్చడి కూడా చేస్తారు?
0: పచ్చడి కూడా చేస్తాం, తక్కువ ఉంటది ఆర్డర్ని బట్టి చేసేది ఉంటది. ఇదంటే ఫ్రై డైలీ పెడితే డైలీ వెళ్ళిపోతుంది.
1: అయితే ఇప్పుడు దాదాపు ఒక ముప్పై ఏళ్ల నుంచి మీరు ఈ చేపలు పట్టడము ఇందులోనే ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఎప్పుడన్నా లాభం నష్టం సంతృప్తి అట్లా ఏమన్నా అనిపించింది?
0: మాకు లాభం ఉండదు నష్టం ఉండదు, మాది మాకు బతుకు అంతే, ఎక్కువ సంపాదించేదైతే ఏముండే, మాది మాకే కడుపు ఉండదు,
1: బట్ట పుట్ట వెళ్తున్నది. దాని మీద ఆధారపడి ఉన్నారు అంటే వేరే పనులకు ఆధారం లేక ఇదే దాని మీద ఆధారపడి ఉన్నారు
0: అంతే, వేరే ఏమి లేవు. ఇక
1: ఎట్లా అనిపిస్తున్నది మరి మీకు ఈ చేపల వృత్తిలో ఉన్నారు, ఏ రకమైన సహకారం కావాలా మీకు? ఇప్పటికే ప్రభుత్వం వాహనాలని అందించడము లేకపోతే ఇంకా వేరే రకాల తడపాటును అందించింది, ఇంకా ఏమైనా సహకారం ఆశిస్తున్నారా?
0: ఇంకా మాకు వలలు మధ్య తెప్పలు అవి ఇస్తే బండ్లు, ఈ బండ్లు అప్పుడు ఇచ్చారంటే మళ్ళీ లేవు, మళ్ళీ అవి పాత అయిపోయినా కొత్త కొనాలి.
1: ఈ తెప్పలు ఉంటాయి కదా, ఈ థర్మకాల్ తయారు చేస్తారు, అవి మీరే తయారు చేసుకుంటారా లేకపోతే కొనుక్కొస్తారా?
0: రెడీమేడ్ తయారైతే అవి కంపెనీ నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. ఒక్కొక్క సీట్ 500 ఉంటది, అవి నాలుగు బిల్లలతో కుట్టుకుంటాం.
1: అంటే ఇప్పుడు వేరే వేరే బిల్లలు అంటే తీసుకొచ్చి మీరే వాటిని తయారు చేసుకుంటారు?
0: తయారు చేసుకుంటాం.
1: ఎట్లా చేస్తారు దానికి? ఏమి ఇంకా కంక బొంగులు ఏమైనా అవసరం ఉంటాయి?
0: కంక బొంగులు సంచులు వేసి కట్లు మధ్యలో గట్టి గట్టిగా గాలి కొట్టుకోపోకుండా కట్టుకుంటాం.
1: ఇట్లా ఇప్పుడు ఒక్కోసారి మీరు నీళ్ళలోకి పోయిన తర్వాత గాలి ఆ నీళ్ళ అలలు ఇట్లా చూస్తే ఒక రకంగా భయం అనిపిస్తుంది, మీకు అట్లా ఎప్పుడు అనిపించదా?
0: మాకు భయం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, వేసి ఉండే ఇప్పుడు కంపల్సరీ మా కడుపుకి వెళ్ళాలి కాబట్టి బాగా గాలిలో పోము, కొంచెం లైట్ ఉన్నదంటే గాలిలో ఉండి బాగా గాలి వేస్తుంది అంటే టన్ను ఆ టన్ను ఒడ్డుకి ఎక్కుతాం ఈ టన్ను ఒడ్డుకి.
1: ఇట్లా అంటే ఏ వాతావరణంలో చేపలు పట్టడానికి పోతే మంచిగా అనుకూలం?
0: గాలి లేనప్పుడే, గాలి ఉంటే అసలు దొరకాయి, గాలి లేనప్పుడే మంచిగా.
1: ఒక్కోసారి దొరుకుతాయి, ఎన్ని దొరుకుతాయి చేపలు?
0: ఇక 10 నుంచి పైన దొరుకుతాయి కానీ ఇప్పుడు వర్షాకాలము ఈ మూమెంట్ లో దొరుకుతాయి, తర్వాత దొరికాయి ఒక్కోసారి 20 కిలోలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈ మూమెంట్ లో, తర్వాత ఎండాకాలం 10-5 కిలోలు అంతే. ఒక్కొక్క రోజు షికారీ ఇక మాకు పోతేనే అవుతుంది, లేకపోతే వట్టి కూడా ఖాళీ కూడా వస్తుంది.
1: అంటే మీకు ఈ వానాకాలమే సీజన్ అన్నట్టు?
0: వానాకాలమే సీజన్ కానీ ఇప్పుడు శనగ ఉంటాయి కాబట్టి అవి పడతాయి ఇప్పుడు ఎక్కువ, తర్వాత వాడి తక్కువనే.
1: ఎట్లా అనిపిస్తున్నది?
0: అంతే మా కడుపు తిండికి గంది అంత మించింది.
1: అంటే లాభం నష్టంతో తేడా లేకుండా బట్టా పొట్ట వెళ్తున్నది కాబట్టి, మళ్ళా ఇదే కుల వృత్తి, దీని మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి లాభమైనా నష్టమైనా ఇదే ఆధారం చేసుకుని సాగుతున్నారు. సరే, ముందు ముందు రోజుల్లో కూడా మీ ఈ జీవనయానం ఎలాంటి ఆటుపోటులు లేకుండా అలల తాకిడి లేకుండా సాఫీగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మీ చేపల పట్టడము వీటికి సంబంధించిన అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్తే. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన చేపలు పట్టడంలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడింకు చెందిన మామిన్ల రవితో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట.
3: ఇంటికి పంట బండి నిండా తోలుకుంటూ ఈ బండ్లన్నీ

ఇంతటితో ఇరటి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం సమాప్తం. ఇల్లు యోసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విన్న ముచ్చట్లు రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపు రాత్రి 7:00 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిల ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా సమయం 7:40 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం

0: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరశ్చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరశ్చంద్ర గారు.
1: నమస్కారం అండి.
0: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
1: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్ లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1850 1 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని లేదంటే వీడియో తీసుకొని కూడా లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ శాస్త్రవేత్తలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
0: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
1: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్ కెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ల తాలూకా ఫోన్ నంబర్లు గానీ వాళ్ళ కాంటాక్ట్స్ గానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్ గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యను గానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏముండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతట వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.
0: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
1: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట, ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
0: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
1: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో, మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెనువెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మీ డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదన్నా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
0: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తున్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
1: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది.

0: వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రోనమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్ లో ఉంటుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము. తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండటం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదని మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగ అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
0: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఎప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
1: ఒకసారి కిసాన్ సారథిలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడా కేవీకే క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేసాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేసాడు, అంటే డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేసాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్ బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారథ్ అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి, ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటే ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు, ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చొచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము, ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము, చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, పొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండి రెగ్యులర్ గా ఇప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి, మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్ గా మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
1: మహిళా రైతుల విషయం,
0: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో, ఇండివిజువల్ గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్ నంబర్స్ ఆ డేటాబేస్

0: తీసుకోవడము, వ్యవసాయం సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం గానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం గానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్ లో ఉంటుందంటారా?
1: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గానీ వ్యవసాయం పరంగా గ్రామీణాభివృద్ది పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ కలెక్టరేట్ ద్వారా గానీ లేదంటే ఐటీడీఏ గానీ ఇతర ఎన్జిఓలు గానీ చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అనేది మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకే లో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు. మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి, భవిష్యత్తులో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
0: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
1: నమస్తే.
2: మీరింత వరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాము.

होशियार हो। ఇది సినిమా పాటల కోసం సాగే షికారు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషి చేయడానికి నేనైతే తయారున్నా, మీరు పాటల్ని షికారు పట్టినడే తరువాయి. షికారు పట్టడానికి వలలు కత్తులు కటార్లు కావాలా? కానీ పాటల్ని షికారు పట్టినాలంటే మీరు మాకు ఫోన్ చేయాలా. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 295081. దీనికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా అప్పటిదాకా. నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆ

శవాని ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:40 దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. మరి పాటలు అడగడానికి 0873-2 STD కోడ్ జత చేసి 2950-81కి ఫోన్లు చేయండి. ఇప్పుడు విందాం అభిలాష సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట.

0: ನಿಮ್ಮ ತುಂಟಿ ಇರದ ಅಕ್ಕ
1: ಯೋರೆ ಯೋರೆ ಕಮಿಕ ನಿಮ್ಮ ತುಂಟಿ ಇರದ ಅಕ್ಕ ಯೋರೆ
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి పిప్పలకోటి నుంచి కవిత ఫోన్ చేసింది, వారితో మాట్లాడదాం. హలో.
3: హలో సార్, నమస్కారం.
2: నమస్తే అమ్మ. హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారమ్మా? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి జలుగూడ నుంచి

0: తుర్పాబాయి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అమ్మా.
1: నమస్కారం సార్.
0: ఎట్లున్నారు?
1: మంచిగా ఉన్నాం సార్.
0: ఏం చేస్తుంటారు? ఏ పాట వింటారు?
1: రాజు వెట్ రాంబాయి సినిమా నుంచి రాంబాయి అనే పాట.
0: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు అమ్మా?
1: మేము చదువుకుంటా సార్.
0: చదువుకుంటా అంటే బడి స్కూల్ కి వెళ్తారా? కాలేజా?
1: కాలేజ్ సార్.
0: ఏం చదువుతున్నారు?
1: బైసీసీ.
0: ఇంటర్మీడియటా?
1: అవును సార్.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. శ్రోతలు, మీరు కూడా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 295081. దీనికి 087732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు విందాం ముఠా మేస్త్రి సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. మన ఈ హుషారు కార్యక్రమానికి సంగారెడ్డి నుంచి దుర్గేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో, శుభ సాయంత్రం అండి. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: మా పల్లెలో గోపాలుడు, రాణి రాణమ్మ.
0: తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు?
1: డిజైన్ వర్క్ సార్, గ్రానైట్ ఫీల్డ్ నుంచి ముందు గిట మీకు కాల్
0: చేశాము. అంటే ఏం డిజైన్ చేస్తారు?
1: ఇప్పుడు సింకులు, మన విగ్రహాలు, డిజైన్ బాగానే సార్? మీరు
0: అంత మంచిదండి ఫోన్ చేసేందుకు.
1: ఉన్నాయా సార్ అక్కడ? ఆదిలాబాద్ వర్షాలు ఉన్నాయా సార్ అక్కడ?
0: వర్షాలు అంతగా లేవు, గట్లనే పడుతున్నాయి అప్పుడప్పుడు. సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: ఓకే సార్.

మన ఈ హుషారు కార్యక్రమంలో నిజామాబాద్ నుంచి శ్రీరామ హనుమలు ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో హలో అండి, ఫోన్ లైన్ కట్ అయింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్యవంశం సినిమా నుంచి ఈ పాట.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. నిత్యం పనులతో శరీరం అలసిపోతే విశ్రాంతి ఇస్తాం, కానీ అలసిపోయే మనసును పట్టించుకోం. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం, బాధల్ని గుండెల్లోనే దాచుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే వచ్చిన సమస్యకు వెంటనే స్పందించకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని స్పందిస్తే మంచిది. నమ్మిన వారితో బాధలను పంచుకోవడం, రోజులో కొంత సమయాన్ని మీకోసం కేటాయించి ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు విందాం కొదమసింహం సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలాంటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గొలనలు రేపు పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా కథనం కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కథనం కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇవల్ల మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి రిహార్సల్ మా ఇంటికచ్చింది కథ ప్రసారమవుతుంది. తెలంగాణ గ్రామీణ జీవన విధానం, మార్పు చెందుతున్న మానవ పరిస్థితులకు అద్దం పట్టే కథలు మా ఊరి భాగవతం కథలు సంపుటిలో ఉన్నాయి. గ్రామీణ సంస్కృతి, పల్లెల్లో వస్తున్న మార్పులను అత్యంత సహజంగా తెలియజేసిండ్రు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి రిహార్సల్ మా ఇంటికచ్చింది కథ. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: హరిశ్చంద్ర నాటకం ఆడాలని మా జంగం పంతులు చెప్పినప్పటి నుంచి నా మనసు మొత్తం లోయితుని పాత్ర మీద పడ్డది. ఎందుకంటే ఎట్లయినా ఆ పాత్రను నేనే దక్కించుకోవాలనుకున్నా. ఈ మధ్య ఏమైందంటే ఇద్దరు ముగ్గురు చదువుకున్నోళ్ళు కూడా మా మాల్యంలోకి వచ్చారు. మా మాల్యపూలకు పాటలు కూడా అభ్యాసమైనాయి. ఇక నాతో పనే తగ్గిపోయింది. వాళ్ళకు పుస్తకం నా చేతికి అందనిత్తనే లేరు. నేను కావాలని తీసుకుంటే తిడుతుండ్రు. మా కొండయ్య మామ గాలివాటం మనిషి. నేనొక్కనున్ననాడు నా చుట్టే తిరిగిండు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళ చుట్టూ తిరుగుతుండు. ఇక నన్ను అప్పుడప్పుడు నువ్వు రానే రావద్దని బెదిరిస్తుండు. అందుకనే నేను రూటు మార్చిన. మా కొండయ్య మామ కంటే మా పంతుల్ని నమ్ముకున్నది నయ్యమనుకొని మెల్లగా మా పంతులకు దగ్గరైనా. ఎందుకంటే పాత్రలు వంచజాగల మా పంతులు కూడా చెప్తే ఈ ఇత్తడు కదా, అందుకని అందరికంటే ముందే రావాలి. చాపలు వేయాలి, బిందెలల్లో నీళ్లు పెట్టాలి, ఇంకా చిన్న చిన్న పనులు చేయాలి. పంతులు ఏదన్నా పని చెప్తే క్షణాల మీద చేయాలి. జంగమమ్మకు పూలు తెచ్చియాలి, ఎప్పుడైనా నీళ్లు మొయ్యాలి. మా ఇంట్లో కాయనో పండో కనబడితే మెల్లగా ఎత్తుకొచ్చి పంతులమ్మకి ఇవ్వాలి. ఇట్లా ఈ పంతులకు దగ్గరవుతున్నా నేను. ఇక మా మాల్యంలో ఈ లోహితుని పాత్ర కొరకు నాకు ఇద్దరు పోటీగా వచ్చారు. ఒకడేమో గడ్డ మీద బాల్.

రాజు. వీళ్ళన్న గడమీది రాములు మా మాల్యంలోనే మేటేసేకాడు. అంతకుముందు ఈ బాలరాజు రిహార్సల్కు రాకపోతుండే, ఈ మధ్యనే అత్తుండు. వట్టిగా కూర్చుంటాడా వచ్చినోడు, ఏజం కావాలంటుండు. ఇక ఇంకొక పోటీదారు ఎవరంటే ఆకుల తిరుపతి, వాడు కూడా నాతోనే చదువుకుంటాడు, నా క్లాసే. వానికి మా మాల్యానికి ఏ సంబంధం లేదు కానీ వానికి జర డ్యాన్స్ వచ్చు. సరిలేరు నీకెవ్వరు, ఇదిగో నేనున్నాను, అదిగో నువ్వున్నావు, రారా నా సామి రంగ చంగు చాంగు రే బంగారు రాజా. ఇక గిసంటి పాటలు ఉంటాయి కదా, ఈ పాటల మీద వాడు మస్తు డ్యాన్స్ చేస్తాడు. మధ్య మధ్యలో మేకప్ పూర్తిగానప్పుడు ఒక డ్యాన్స్ పాట ఎత్తే ఎట్లుంటుందని మా జంగం పంతులు బాంబు వేల్చిండు. అప్పుడే ఈ ఆకుల తిరుపతి నాకు పోటీగా మారిండు. మా పంతులు ముందే పాట పాడి డ్యాన్స్ చేసి చూపించిండు. అందరు అబ్బా ఏం పోరర్రా, మస్తు చేసిండు, నువ్వు మా నాటకంలో ఉండాలిరా అని అన్నారు. ఇక మా కొండయమా కూడా అదే మాట అన్నాడు. వాడు తలకాయ ఊపుకుంటా వట్టుకుంటాడా, నాకు రాజు కొడుకేశమైతేనే ఉంటా అన్నాడు. ఇక వాని అవసరం మా నాటకానికి ఉండే, మా నాటకం అవసరం వానికి ఉండే, అందుకని వానికి అడగంగానే లోయంతి పాత్ర ఇచ్చేసారు. అట్లా పాత్ర నాకు కాకుండా పోయింది. వాళ్ళ దృష్టిలో ఇక నేను మేళ్ళం మనిషినే కాదు, పోరడు వాళ్ళ మామ చూపతి కత్తండు అని అనుకుంటున్నాడు. ఒక్కలకు కూడా ఈ పూరనికి మంచేషం ఇయ్యాలే పాపం మొదటి నుంచి తిరుగుతోండు అని లేదు. కనీసం మా పంతులు కూడా లేదు వీడు అడ్డమైన సాకిరి చేస్తుండు వీనిక ఏషమిస్తామని. బీడికో అగ్గిపెట్టకో మంచినీళ్ళకో అయితే నేను యాదికత్తా, ఏషాలు ఇచ్చకడం మాత్రం నేను యాదికి రాను. ఎవరన్నా ఏషకాలు రాకుంటే నన్నే తోలుతారు, అరే తోలక రాపోరాని. మా మామ కూడా అంతే, చిన్న పనికైనా పెద్ద పనికైనా అరే షోకులు లేవురా తీసుకురాపోరా అని బుదిరెక్కిస్తాడు. కానీ నేను వేషం అడిగే వరకు మాత్రం, ఏయ్ ఇంటికాడు ఉండి చదువుకోక ఎందుకు వస్తున్నావు, నీకేం వేషం, మీ బాబుకు చెప్తా జరాగు అని బెదిరిస్తుండు. ఇక చూడు కథ, నాకు ఈ ఇష్టమైన వేషం నా కండ్ల ముంగట్నే ఈ తిరుపతికి వాయ. అందరు పాత్రలు పంచుకుంటుండ్రు. నాకు ఈ బాలరాజు గారు ఉన్నాడు కదా ఇంకొక పోటీదారని, వానికి ఈ రెండు వేషాలు ఇచ్చిండ్రు. ఏం వేషం అంటే లోహితుని దోస్తు వేషం. ఆ లోహితుని ఎంబడబోవాలి, పాట ఉండదు ఒక పద్యం ఉండదు. లోహితుడు అడవికి ఆకులకు పోతాడు కదా, ఆకులకు పోతే మేము సోపొత్తును పోవాలి. అది పుస్తకంలో లేనే లేదు. ఈ చేతి కింద పోరగాళ్ళు ఉంటే చెప్పినా పని వింటారని ఈ రెండు వేషాలు పుట్టించి మమ్మల్ని అట్లా దింపుకుంటారు. నేను మా పంతులకు మేళానికి చేసిన సేవ అంతా నీళ్ళలో కలిసిపోయింది. పారట్లు రాయించారు, ఎవరి పారట్లు వాళ్ళు తీసుకున్నారు. నా మాటలు సగం కమ్మ కూడా నిండలేదు, రెండుసార్లు చదివితే మొత్తం నోటికొచ్చేసినాయి. ఇక అది ఎండాకాలం దినం, కోతలు మోతలు అన్నీ అయినాయి, పనేం లేదు. ఆయటి మూనేలోపు వానలు కొట్టేలోపే ఈ ఆట వేయాలని అందరికీ పట్టుదల ఉంది. ఆయటి మూంతే ఎవరి పని మీద వాడు వాడి దొరకరు కదా. ఈసారి ఏం అయిందంటే అందరు లెక్కలు చూసుకున్నారు. ఇంకా 100 రూపాయలు మా మామకే ఇచ్చేద్దే లేరు. మాల్యంలకు ఎప్పుడూ ఒకళ్ళిద్దరు కొత్తోళ్ళు అత్తనే ఉన్నారు, పాతోళ్ళు ఓతనే ఉన్నారు, నిలకడ లేదు. మనిషికి 5 రూపాయలు వేసి మెల్లగా మా మామ బాకీ సగం ఇచ్చేయాలని, ఇంకో సగం ఆట ఆడి ఆ అచ్చిన పైసలతో నేర్పాలని అందరు అనుకున్నారు. ఈ పంతులకు పైసలు ఇవ్వకుండా మనిషికి తవ్వేడు బియ్యం ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. అందరికీ ఆలోచన ఉంటే నా ఆలోచన నాకుంది. నా ఆలోచన ఏంది, లోయిదు నా పాత్ర నాకు కావాలని. ఇక నేను నా ప్రయత్నంలో నేను చేతనే ఉన్నా, పాత్ర మాత్రం నా చేతి కత్తలేదు, ఎవరు ఇత్తలేరు. తిరుపతికి ఎప్పుడు ఒక వంక తీస్తున్నా, ఏయ్ నీకు చదవరా తీయోయ్ అని నేను చదివి చూపిస్తున్నా, అయినా కానీ నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. రిహార్సల్ మొదలయ్యింది. మా రిహార్సల్ ఎట్లా నడుతుందంటే మొదటి వారం రోజులు ఎవరి పాత్ర వాళ్ళే కూసుండి చదవాలి. వారం తర్వాత పారట్లను చూసుకుంటా నిలబడి చదవాలి. ఇక 3వ వారంలో మాత్రం మా పంతులు యాక్షన్ చేసి చూపిస్తాడు, ఆ యాక్షన్ చేసుకుంటా పాటలు చదవాలి. 4వ వారంలో మాత్రం మొత్తం నోటికే చదవాలి, ఆట ప్రాక్టీస్ చేయాలి. అట్లా నడుతుంది. ఇక మొదటి వారంలో ఒకనాడు సగం, ఇంకోనాడు ఇంకో సగం, ఆట పూర్తి కావడానికి 2 రోజులు పడుతుంది. 2వ వారంలో ఏ రోజుకు ఆ రోజు ఆటను మొత్తం పూర్తి చేస్తాం. పంతులకు ఈ 2 వారాలే పని ఉంటుంది. పాటలు ఎట్లా వాడాలి, వచనం ఎట్లా చెప్పాలి, పద్యాలు ఎట్లా రాగందియాలి, యాక్షన్ ఎట్లా చేయాలో చూపిస్తాడు. ఇక లాస్ట్ 2 వారాలు మాంతల మేమే ప్రాక్టీస్ చేసుకుండు. మా రిహార్సల్ 2 వారాలకు వచ్చింది, పనేం లేదు కదా. పొద్దు మాపు యాజ్ చేసులేనాయి. అప్పటికి అందరికీ పాటలు నోటికొచ్చినాయి.
నా మనసు

కుతకుతుడుకుతోంది. వాడు లోయితినేమి పాటలు వాడుతుంటే నేనే వాడుతున్నట్టు అనిపించింది. ఇంకా నాకు ఆశ జత్తలేదు. ఎట్లనా చేసి ఆట వేసేవరకన్నా లోయితాసుని పాత్ర నేను తీసుకోవాలని మనసులో అనుకున్నా. మరిగ నన్ను అడిగినోళ్ళు లేరు, నన్ను చూసినోళ్ళు లేరు. 2 రోజులు రిహార్సల్కి పోలే నేను. పోతే కనీసం అరే నువ్వు ఎందుకు అత్తలేవురా అని అడిగిన వాళ్ళు కూడా లేరు. కనీసం కొండయ్య మామ, మా దాస్చిన్నాయన కూడా అడుగుతలేరు. పంతులు కూడా ఏమే పిల్లగా అత్తలేవు అంటలేడు. పంతులమ్మ మాత్రం ఇంట్లో కట్టెలు లేకుంటే 1-2 సార్లు నన్ను యాజ్ చేసిందట, అయ్యో పొలగాడేటవే ఉంటే కట్టెలు ఎత్తుకచ్చు అని. నాకు కోపం వచ్చింది. అమ్మ కట్టెల కోసమేనా నేను వచ్చేది అని అనుకున్నా. ఇక మా ఇంట్లో తెల్లతీటేళ్ళ పొడి ఉంది. తెల్లతీటేళ్ళ పొడి అంటే అది మామూలు పొడి కాదు. ఎప్పుడన్నా బయలు సాప్ లేకపోయినా దొడ్డి సాప్ లేకపోయినా మా అమ్మ ఏం చేస్తుంది అంటే నీళ్ళలో కలిపి ఓ శంషాడాన్ని తేసిస్తుంది. ఇక చూడు పొద్దంతా ఊరుకుడే ఊరుకుడు ఉంటుంది. ఇక ఈ పొడిని మెల్లగా తీసుకొని నేను రిహార్సల్ వేయినా. ఎండాకాలం తినాం కదా, చుట్టుపక్కల ఇండ్లోళ్ళంతా రిహార్సల్ చూడడానికి అత్తరు. ఆట పూర్తయ్యేదాకా లేవరు, అట్లనే కూర్చుంటారు. మేం తెచ్చిన నీళ్ళే తాగుతారు. వేషం లేదు కానీ నీళ్ల మూత మాత్రం నాదే కదా, నీళ్ళు ఎత్తుకచ్చి పెట్టాలి. ఎత్తుకచ్చి పెట్టినా కొద్దీ వాళ్ళు తాగుతారు, ఖాళీ అయినా కొద్దీ నన్ను వెళ్తారు, నేను మళ్ళీ ఎత్తుకచ్చి పెట్టాలి. నేనేం చేసిన అంటే నీళ్ళలో కలుపుకొని ఈ తెల్ల తీటల పొడి తాగి పోయినా. తాగినాక వెనక వరుసలో కూసున్నా. ఆ పొడి సంగతి నాకు బాగా తెలుసు. ఎప్పుడన్నా 4కి రాసుకుంటేనే కలుపుల గుడగుడ మొదలవుతుంది. అనుకున్నట్టు అరగంటలనే కలుపుకున్నది. నాకు ఒత్తుగా దొడికొచ్చింది. వట్టిగపోతే ఎక్కడికోతున్నావు అని అంటారు కదా, మెల్లగా ఏం చేసినా అంటే ఖాళీ బిందె పట్టుకొని నీళ్లు తీసుకొస్తా అని బయటకు వచ్చిన. బయట చుట్టూ ఆ మాట చీకటే. అడుగు ముందు ఏదో కనబడతలేదు. బిందెను బావి దగ్గర పెట్టిన. ఎదురుగా కోమట్ల ఇండ్లున్నాయి కదా, ఆ కోమట్ల ఇంటి కడప దగ్గరికి పోయి లాగిడిచి కూసున్నా. అప్పటికి రాత్రి అయింది కదా, అందరు నిద్రపోతున్నారు. ఆ కోమట్లకు మా పంతులకు అగ్గి బగ, ఎవలకు అనుమానం రాకుండా ఆ రాత్రి 10 సార్లు దొడిగిపోయినా 4 కోమట్లిండ్ల ఆకిట్లనే కూర్చున్నా. తెల్లారి కోమట్లకు పంతులకు పెద్ద పంచాది అయింది. ఈ భాగవతం మాల్యం పెట్టి పంతులు మా వాకిళ్ళని పాడు చేస్తుండు, కావాలనే మా వాకిళ్ళలో దొడి గోపిస్తుండు అని పెద్ద లొల్లి పుట్టింది. కోమట్లమ్మ జంగమమ్మ కొట్లాట పెట్టుకున్నారట. కోమట్లమ్మ జంగమమ్మను కొట్టిందట, తిట్టరాని తిట్లు తిట్టిందట. ఈరోజు వాళ్ళకైంది, రేపు మనకైతుంది. వాడకట్టంత ఇట్లా అవుతుందో ఈ భాగవతం వద్దు, ఈ కథ వద్దు. ఏ పంతులు, మీ ఇంట్లో రిహార్సల్ వద్దే వద్దు, మళ్ళీ రిహార్సల్ పెడితే మర్యాద దక్కదని చెప్పిండట. పంతులమ్మ ఒక ఏడుసుడు కాదు. పొద్దున కథ ఎట్లా జరిగిందోనని

0: ఋషులు, నేనింటనా, ఓయ్ నాకు ఇత్తే ఆ ఏషమియ్యి లేకుంటే లేదు అని గట్టిగా చెప్పిన. ఈ ఈయక సత్తడ మెల్లగా మావ నాకే ఇచ్చిండు. అట్లా ఆ పారటు నా చేతికొచ్చింది. ఆకుల తిరుపతి ఊకుంటాడా అలిగిపోయిండు, రిహార్సల్కు రాలేదు. ఇదేం పద్ధతి అని మా మామని అడిగేద్దాం ఎవలకున్నది. ఏ రాకపోతే రాకపోంతి అన్నాను అందరు. నేను వానికంటే పాటలు మంచిగా చదివిన, రెండు వచనాలు ఎక్కువ చెప్పిన, నేను చేసిన పని ఇంత దూరం తెత్తదని అనుకోలే. ఏదో కోపంతో అట్లా చేసినా కానీ ఇట్లా జరుగుతుందని తెలితే ఈ పని నేను ఎప్పుడో చేద్దుంటి. ఇక జంగం పంతులింటికి మా ఇంటికి మస్తు దూరం. మేళ్ళం మా ఇంటికి వచ్చినాక, ఏ నాకు శాత కాదు, నేను అంత దూరం రాను అన్నాడు పంతులు. అప్పటికే పాటల తీరు మాకు మొత్తం నోటికి వచ్చింది, యాక్షన్ కూడా నోటికి వచ్చింది కాబట్టి మాకేం కష్టం కాలేదు. బుక్కు నేనే చేత కట్టుకొని అందరికీ పాటలు అందించిన. అనుకున్న రోజున ఆటేసినాం. ఈసారి టికెట్ పెట్టి గడీలో ఇద్దాం అనుకున్నాం కానీ మా మామనే అద్దన్నాడు. ఘర్షల గడ్డకెత్తే ఊరంతా చూస్తారు, ఏదోసారి అక్కడేద్దాం అన్నాడు. రెండు పెట్రమాక్స్ లైట్లు ఆ నాటకం వేసినాం, అందరు మెచ్చుకున్నారు. చంద్రమతి పాత్ర వేసిన గడ్డ మీద రాములు జనాలకు కంట తడివెట్టిచ్చిండు. కొండయ్య మామ విశ్వామిత్రుని వేషం వేసి స్టేజి మొత్తం గడగడ వణికిచ్చిండిగా. దాస్ చిన్నయన హరిశ్చంద్ర మహారాజు వేషమేసి ఒక దమ్మి ఏడిపించిండు అనుకో జనాలను. ఇక మా కోతిమూతి ఎల్లే ఉన్నాడు తెలుసు కదా అని మూర్తి సంగతి. వాంది ఏంటంటే నక్షత్ర కొని పాత్ర. ఆ పాత్రకు రెండే రెండు మాటలు, అవేంటి అంటే, హరిశ్చంద్ర ఆకలి ధూప రూపాయలు, హరిశ్చంద్ర ఆకలి ధూప రూపాయలు. ఇవి వాడు అనాలి. వీడేందంటే అవసరం ఉన్నా లేకున్నా అనుడు మొదలు పెట్టిండు. వాడు అనగానే జనాలు నవ్వుడు మొదలు పెట్టిండు. అట్లా ఆ నాటకం భలే గమ్మతిగా వచ్చింది. ఇక మా ఎల్లయ్య సంగతి తెలుసు కదా, ఎడ్డిమూర్ఖుడు అని. తన డైలాగులు జనమంతా నవ్వినని కండ్లు నెత్తికెక్కినాయి. ఇంకోసారి ఏం చేసిండంటే, తెల్లారే మర్నాడు జీతమున్న దొర కోడల ముందు ఆ రెండు మాటలు మర్చిపోయి ధూపా ధూపా అన్నాడట. తలపండు వాళ్ళుగా ధూప ధూప అంటే ఏంద్రా అని దొరసానికి కుర్రాయి అందుకొని మీదకి వచ్చిందట. ఆగో, అట్లా జరిగింది మా రిహార్సల్ కథ.
1: ఇప్పటిదాకా మీరు మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి రిహార్సల్ మా ఇంటికి వచ్చింది కథ విన్నారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇంతటితో ఇలాంటి కథనం కార్యక్రమం సమాప్తం. మీరు విన్న ఈ కార్యక్రమం రేపొద్దు అలా 8:30కు పునఃప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:30కు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ముచ్చట ఆయా రంగాల్లో నిపుణులైన వారి అనుభవాలను, వృత్తి ప్రవృత్తులను, ఆసక్తులను, అభిరుచులను పంచుకునే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి. మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్తో హిందీలో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు సుమనస్పతి రెడ్డి.
2: ఓంకార్ ప్రసాద్ జీ నమస్తే.
3: నమస్కార్ జీ.
2: ఆప్ పంచ మహాభూత జైవిక కృషి, జైవిక కృషి మే ఏక్ పద్ధతి భీ ఆజకల్ భారత్ మే బహుత్ ప్రచార్ మే హై, ఉస్మే ఆప్ ఏక్ విశేషజ్ఞ హైన్ ఔర్ భూగోళ శాస్త్ర మే ఆప్నే పఢాయి కీ హై, రిసర్చ్ భీ కియా హై. ఇస్కే అలావా ఆప్ స్వయం మధ్యప్రదేశ్ కీ శివ్ని జిలే మే ఆప్కీ అప్నీ పురాణి ఖేతి హై ఔర్ ఆప్ వహాన్ పర్ పంచ మహాభూత జైవిక కృషి కా ఖుద్ భీ ఆప్ ఉస్కా ఆచరణ కర్ రహే హైన్. तो पंच महाभूत जैविक कृषि के बारे में कुछ आपसे पूछने से पहले, इस तरह की खेती या जैविक कृषि की थोड़ी बहुत अंतर से बहुत सी पद्धतियां आजकल भारत में अलग अलग गुरु की तरह कुछ लोग निकले हुए हैं और जो बता रहे हैं, उसके अलावा जैविक कृषि जो है विश्व भर में भी तरह तरह से की जा रही है और उसकी जरूरत के बारे में भी दुनिया भर में समझ बढ़ रही है. आपकी समझ में जैविक कृषि क्यों करें, जो जिस तरह की वैज्ञानिक पद्धति आजकल हर जगह आचरण में है उससे विभिन्न, ये पूरी तरह पुरानी पद्धति की कृषि भी नहीं है जिस जैविक कृषि की हम बात कर रहे हैं, तो ये इस जैविक कृषि को क्यों करना चाहिए?
3: ये जैविक कृषि को समझने की आवश्यकता है कि जैविक कृषि क्यों करना और हम जिस तरह से बताने वाले हैं उसकी जैविक कृषि ही क्यों करना. तो इसको ऐसे समझे कि आज हम जो केमिकल फर्टिलाइजर बेस्ड फार्मिंग कर रहे हैं, इससे दो बड़ी समस्याएं निर्मित हुई हैं. गहराई से।

0: उस गुणवत्ता को या उससे भी ज्यादा गुणवत्ता को आज नई जैविक पद्धति की इस कृषि से लाया जा सकता है, और उससे जमीन की सेहत तो सुधरती है, व्यक्तियों की, मनुष्यों की भी सेहत निरंतर सुधरते रहने की गुंजाइश जरूर है।
1: हाँ जी
0: ठीक है, बहुत से लोगों को, आजकल पढ़े लिखे लोगों को जो कृषि में कभी नहीं रहे, पर जिस तरह से जैविक कृषि की बात की जा रही है और उससे होने वाले लाभों की बात की जा रही है, तो बहुत से लोगों को ऐसा लगता है कि शायद हम बाकी काम छोड़कर खेती में घुसकर क्यों ना देखें, कुछ जमीन खरीदें और खेती कर लें। वैसे लोगों के लिए आप क्या सुझाव देना
2: మీరు పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్తో హిందీలో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఇలాంటి ముచ్చట కార్యక్రమం సమాప్తం. ముచ్చట ప్రతి సోమవారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:40 శ్యామే గజల్ కార్యక్రమంలో ఆశా భోస్లే పాడిన గజళ్లు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:00 కావస్తోంది. మరికొద్దిసేపట్లో పార్లమెంటు సమావేశాలలో భాగంగా జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శేషాచారి రాఘవాచార్యుల తండ్రి ధరూర్ రత్నమాచార్యులు, తల్లి సులోచనాదేవి కూడా కర్ణాటక సంగీత విద్వాంసులే. టెక్సాస్లోని ఆస్టిన్ భారతీయ సమాజం వీరికి సంగీత చూడమని అనే బిరుదును ప్రదానం చేసింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డి శేషాచారి డి రాఘవాచారి పాడిన సీతమ్మ మాయమ్మ అనే త్యాగరాజస్వామి కీర్తన, వసంతరాగం, రూపక తాళం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కర్ణాటక సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా విందాం డి శేషాచారి డి రాఘవాచారి పాడిన కంటే చూడమి అనే త్యాగరాజస్వామి కీర్తన, వాచస్పతి రాగం ఆది తాళం.

ఇప్పటిదాకా మీరు డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు విన్నారు. వాద్య సహకారం వయోలిన్ పెరిశ్రీ రామూర్తి, మృదంగం డిఎస్ఆర్ మూర్తి, ఘటం సోమయాజుడు. ఇంతటితో ఇరటి కర్ణాటక సంగీతం కార్యక్రమం సమాప్తం. కర్ణాటక సంగీతం ప్రతి సోమవారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ వడ్డ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం చెప్పిన కొండల రాయుని కథ బుడిగే జంగం కథ 5వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ మధురమైన హాయిన కొత్త పాత పాటని వినిపించే కార్యక్రమం. అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం అంటూ సాగే ఈ గీతం RX 100 సినిమాలోనిది. ఈ గీతానికి చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చిండ్రు, చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిండ్రు, పాడింది కార్తిక్. మరిప్పుడు ఆ పాట విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు మధురిమ. అపార్థాలు చేసుకోవడం వల్ల జరిగే అనర్థాలు, దాని పర్యవసనాల కథాంశమే మురళీకృష్ణ సినిమా. ఈ సినిమాలోని పాటలు ఆపాత మధురాలు. భార్యను వదిలి ఆమెను బాధపెట్టి తను బాధపడతాడు. అపార్థాలు చేసుకోకుండా తమ భాగస్వామిని అర్థం చేసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. ఇప్పుడు విందాం మురళీకృష్ణ సినిమా నుంచి ఘంటసాల గానం చేసిన ఈ పాట.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమలో ఆయన పాటల్ని. కాలం ప్రపంచంలో అత్యంత విలువైంది. గడిచిన కాలం తిరిగి రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా కానీ వృధా చేయొద్దు. కాలం కదిలిపోతూ ఉంటుంది, మన కోసం అది ఆగదు. కాలంతో మనం సాగిపోవడమే. ఇప్పుడు విందాం పెదరాయుడు సినిమా కోసం కేజే యేసుదాసు చిత్ర పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమైన చిత్రమే నర్తనశాల. ఇది 1963 విడుదలైంది. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకు ఉన్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి రుజువు చేసింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ కథ మాటలు అందించారు. మరిప్పుడు ఈ సినిమా నుంచి జానకి పాడిన ఈ పాట విందాం.

మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 59:23. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 69% ఉంది. గాలి వేగం గంటకు 16 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాలో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొదుగల ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన రాజయోగంలో ప్రత్యాహారం అంటే యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, ఇంకా కాలోజీ కవితాధార తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ ప్రసంగం, ఇంకా మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 7:30 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిల ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి లక్షణాలు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 55వ భాగం ప్రసారమవుతుంది.

ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:50 సెకన్లు. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 100.2 MHz ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.